పరిజ్మానం సుఖం సుఖం పరిజ్మానన్నాసత్యాభ్యాం తక్షన్న తక్షన్నాసత్యాభ్యాం నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం సుఖం రథం రథం సుఖం పరిజ్మానన్నాసత్యాభ్యాం తక్షన్న తక్షన్నాసత్యాభ్యాం నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ధేనుం ధేనుం తక్షన్ తక్షన్ధేనుం ధేనుం సబర్దుఘాం సబర్దుఘాన్ ధేనుం తక్షన్ తక్షన్ధేనుం.

0: நமஹ சிவாய. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Om Athatrayodashodhyayah Sadachara Varnanam Rishayabhutuhu Sadacharam Sravayasu Yena Lokanjayed Budaham Dharma Dharmamayan Bruhi Swarga Narakadam Stadha சூத உவாச்ச சதாச்சாரயுதோ வித்வான் ப்ராஹ்மணோ நாம நாமதஃ வேதாச்சாரயுதோ விப்ரோ ஏதைர் ஏகைகவான் த்விஜஃ அல்பாச்சாரோல்ப வேதஸ்ச க்ஷத்ரியோ ராஜசேவகஃ கிஞ்சித் ஆச்சாரவான் வைஜஃ கிருஷிவாணிஜ்ய க்ருத்யதஃ சூத்ர ப்ராஹ்மண இத்யுக்தஃ ஸ்வயமேவ ஹி கர்ஷகஃ அசூயாளுஃ பரத்ரோஹி சண்டால த்விஜ உச்யதே பிருத்திவீபாலகோ ராஜா இதரே க்ஷத்ரியா மதாஃ தானியதிக்கயவான் வைஷ்ய இதரோ வணிகுச்சதே ப்ரஹ்மக்ஷத்ரிய வைஷ்யானாம் சுஸ்ருஹு சூத்ர உச்சதே கர்ஷகோ வ்ருஷலோ ஜ்ஞேய இதரே சைவ தஸ்யவஹ சர்வோ ஹ்யுஷ ப்ராங்முகஸ்ச சிந்தயேத் தேவபூர்வகான் தர்மானர்த்தாம் ச தத்க்லேஷான் ஆயம் ச வ்யயமேவ ச ஆயுர்த்வேஷஸ்ச மரணம் பாபம் பாக்யம் ததைவ ச வ்யாதிஃ புஷ்டிஸ்ததா சக்திஹ ப்ராதருத்தானதிக்ஃபலம் திஷாந்த்யாம் நிஷாந்தயா மோஷா ஜ்ஞேயா யாமார்த்தம் சந்திருச்சதே தத் காலே து சமுத்தாய விண்மூத்ரே விசிருஜே த்விஜஹ கிருஹ்யாத் கிருஹாத் தூரம் ததோ கத்வா பாஹ்யத ப்ராவ்ருதஸ்ததா உதங் முக சமாவிஷ்ய பிரதிபந்தேன்யதிங்முக ஜலாக்னி ப்ராஹ்மணாதீனாம் தேவானாம் நாபிமுக்யத லிங்கம் பிதாய வாமேன முகம் மன்யேன பாணினாம் மலமுத்ஸ்ருஜ்ய சோத்தாய தபஸ்யே சைவ தன்மலம் உத்ருதேன ஜலேனைவ சௌசம் குர்யா ஜலாத் பஹிஹ அதவா தேவ பித்ரர்ஷி தீர்த்தாவதரணம் வினா சப்தம் வா பஞ்ச வா திஸ்ரோ குதம் சம்சோதயேன் மிருதா லிங்கே கர்க்கோட மாத்திரம் து குதே பிரசர்விர்ஷ்யதே ததவுத்தாய ஷத்ஹஸ்த சௌசம் கண்டூஷமஷ்டகம் ஏன கேன ச பாத்திரேன காஷ்டேன ச ஜலாத் பஹிஹ காரியம் சந்த்யஜ்ய தர்ஜனீ தந்ததாவன மீரிதம் ஜலதேவா நமஸ்கிருத்ய மந்திரேண ஸ்நானமாச்சரேத் அசக்த கண்ட தக்னம் வா கடி தக்னமதாபி வா ஆஜானுஜலமாசிச்ய மந்திர ஸ்நானம் சமாச்சரேத் தேவாதீம் ஸ்தர்ப்பயேத் வித்வாம்ஸ் தத்ர தீர்த்த ஜலேன ச தௌத வஸ்திரம் சமாதாய பஞ்ச கச்சேன தாரயேத் உத்தரீயம் ச கிஞ்சைவ தார்யம் சர்வேஷு கர்மசு நத்யாதி தீர்த்த ஸ்நானேது ஸ்நான வஸ்திரம் ந சோதயேத் வாபி கூபகிருஹாதௌ து ஸ்நானாதூர்த்வம் நயேத் புதஃ சிலாதார்வாதிக்கே வாபி ஜலே வாபி ஸ்தலேபி வா சம்சோத்யம் பீடயேத் வஸ்திரம் பிதிருநாம் திருப்தயேத் த்விஜாஹ ஜாபாலகோக்த மந்த்ரேன பஸ்மனா ச த்ரிபுண்ட்ரகம் அன்யதா சேத் ஜலே பாபஸ்ததோ நரகமிருச்சதி ஆபோ ஹிஷ்டேதி சிரசி ப்ரோக்ஷயேத் பாபசாந்தயே யஸ்யேதி மந்த்ரம் பாதே து சந்தி ப்ரோக்ஷரமுச்சதே பாதே மூர்த்னி ஹ்ருதி சைவ மூர்த்னி ஹ்ருத்பாத ஏவ ச ஹ்ருத்பாதமூர்த்னி சம்ப்ரோக்ஷ்ய மந்திரஸ்நானம் விதுர்புதாஹ ஈஷஸ்பர்ஷே ச தௌ ஸ்வாஸ்த்யே ராஜராஷ்ட்ரபயேபி ச அகத்யாகதி காலே ச மந்திரஸ்நானம் சமாச்சரேத் ப்ராத சூர்யானுவாக்கேன சாயம் அக்ஞனுவாகத அபஃபீத்வா ததா மத்யே புனஃப் ப்ரோக்ஷணமாச்சரேத் காயத்ர்யா ஜப மந்த்ராந்தே த்ரிரூர்த்வம் ப்ராக் விநிக்ஷிபேத் மந்த்ரேணதஹ சைகம் வை மத்யே அர்க்யம் துரவேர்த்விஜாஹ அதஜாதே ச சாயாஹ்னே புவி பஸ்சிமதிங்முக உத்ருத்ய தத்யாத் ப்ராதஸ்து மத்யாஹ்னே அங்குலிபிஸ்ததா அங்குலீனாம் ச ரந்த்ரேண ஜலம் லம்பம் பஸ்யே திவாகரம் ஆத்ம பிரதக்ஷிணம் க்ருத்வா சுத்தா சமனமாச்சரேத் சாயம் முஹூர்த்தா தர்வாக்து க்ருதா சந்த்யாவ்ருதா பவேத் அகாலாத் கால இத்யுக்தோ தினே தீதே யதா க்ரமம் திவாதீதே ச காயத்ரீம் சதம் நித்யக்ரமா ஜபேத் ஆதசாஹாத் பராதீதம் காயத்ரீம் லக்ஷமப்யதேத் மாசாதீதே து நித்யேஹி புனச்சோபநயம் சரேத் ஈஷோ கௌரி குஹோ விஷ்ணுர் ப்ரஹ்மா சந்திரஶ்ச வை யமஹ ஏவம் ரூபாம் ச வை தேவாம் சர்ப்பயேத் அர்த்தசித்தயே ப்ரஹ்மார்ப்பணம் நதக்ருத்வா சுத்தா சமனமாச்சரேத் தீர்த்ததக்ஷிணதஸ்ரஷ்டே மடே மந்த்ராலயே புதஹ தத்ர தேவாலயே வாபி கிருஹே வா நியதஸ்தலே சர்வான் தேவா நமஸ்கிருத்ய ஸ்திர புத்திஹி ஸ்திராசனஹ பிரணவம் பூர்வமப்யஸ்ய காயத்ரீமப்யதே ததஹ ஜீவ ப்ரஹ்மைக்ய விஷயம் புத்வா பிரணவமப்யதேத் த்ரைலோக்ய சிருஷ்டி கர்த்தாரம் ஸ்திதி கர்த்தாரம் அச்சுதம் संहर्तारं तथा रुद्रं स्वप्रकाशमुपास्महे ज्ञानकर्म कर्मेन्द्रियाणां च मनोवृत्तीन्द्रियस्तथा भोगमोक्षप्रदे धर्मे ज्ञाने च प्रेरयेत् सदा इत्थम् अर्थधियाध्यायन् ब्रह्म प्राप्नोति निश्चयम् इत्थम् अर्थधियाध्यायन् ब्रह्म प्राप्नोति निश्चयम् केवलं वा जपे नित्यं ब्राह्मण्यस्य च मूर्तये सहस्रमभ्यसेन्नित्यं प्रातर्ब्राह्मणपुङ्गवः अन्येषां च यथाशक्तिमध्याह्ने च शतं जपेत् सायं द्विदशकं ज्ञेयं शिखाष्टकसमन्वितं मूलाधारं समारभ्य द्वादशाशंस्थितास्तथा विद्ये च ब्रह्मविष्णी च जीवात्मपरमेश्वरान् ब्रह्मबुद्ध्या तदैक्यं च सोऽहं भावनया जपेत् तानेव ब्रह्मरन्ध्रादौ कायाद्बाह्ये च भावयेत् महत्तत्त्वं समारभ्य शरीरं तु सहस्रकम् एकैकस्माजपादेकम् अतिक्रम्य शनैः शनैः परस्मिन्योजयेज्जीवम् जपतत्त्वमुदाहृतम् शतद्विदशकम् देहम् शिखाष्टकसमन्वितम् मन्त्राणाम् जप एवम् हि जयमादिक्रमाद्विदुः जपमादिक्रमाद्विदुः सहस्रम् ब्रह्मदम् विद्यात् शतम् ऐन्द्रम् पदम् विदुः इतरत्वात्मरक्षार्थम् ब्रह्मयोनिषु जायते दिवाकरमुपस्थाय नित्यमित्थम् समाचरेत् लक्षद्वादशयुक्तस्तु पूर्णब्राह्मण ईदितः गायत्र्यालक्षहीनम् तु वेदकार्येण योजयेत् आसप्ततेऽस्तु नियमम् पश्चात्प्रव्राजनम् चरेत् प्रातर्द्वादशसाहस्रम् प्रव्राजी प्रणवम् जपेत् दिने दिने त्वतिक्रान्ते नित्यमेवम् क्रमा जपेत् मासादौ क्रमशोऽतीते सार्धलक्षजपेन हि अतवूर्ध्वमतिक्रान्ते पुनः प्रैषम् समाचरेत् एवम् कृत्वा दोषशान्तिर् अन्यथा रौरवम् रजेत् धर्मार्थयो ततो यत्नम् कुर्यात् कामी न चेतरः ब्राह्मणो मुक्तिकामः स्यात् ब्रह्मज्ञानम् सदाभ्यसेत् धर्मादर्थोऽर्थतो भोगो भोगाद्वैराग्यसम्भवः धर्माचितार्थभोगेन वैराग्यम् उपजायते विपरीतार्थभोगेन राग एव प्रजायते धर्मश्च द्विविधः प्रोक्तो द्रव्यदेहद्वयेन च द्रव्यम् इत्यादिरूपम् स्यात् तीर्थस्नानादिदैहिकम् धर्मेण धनमाप्नोति तपसा दिव्यरूपता निष्कामशुद्धिमाप्नोति शुद्ध्या ज्ञानम् न संशयः कृतादौ हि तपःश्लाघ्यम् द्रव्यधर्मकलौ युगे कृते ध्याना ज्ञानसिद्धिस्त्रेतायाम् तपसा तथा द्वापरे यजनाज्ञानम् प्रतिमा पूजया कलौ यादृशम् पुण्यपापम् वा तादृशम् फलमेव हि द्रव्यदेहाङ्गभेदेन न्यूनवृद्धिक्षयादिकम् अधर्मो हिंसिकारूपो धर्मस्तु सुखरूपकः अधर्माद्दुःखमाप्नोति धर्माद्वै सुखमेधते विद्या दुर्वृत्तितो दुःखम् सुखम् विद्यासु वृत्तितः धर्मार्जनमधः कुर्यात् भोगमोक्षप्रसिद्धये सकुटुम्बस्य विप्रस्य चतुर्धनयुतस्य च शतवर्षस्य वृत्तिम् तु दद्यात् तद्ब्रह्मलोकदम् चान्द्रायण सहस्रम् तु ब्रह्मलोकप्रदम् विदुः सहस्रस्य कुटुम्बस्य प्रतिष्ठाम् क्षत्रियश्चरेत् इन्द्रलोकप्रदम् विद्यादयुतम् ब्रह्मलोकदम् याम् देवताम् पुरस्कृत्य दानमाचरते नरः तत्तल्लोकमवाप्नोति इति वेदविदो विदुः अर्थहीनः सदा कुर्यात् तपसामर्जनम् तथा तीर्था च तपसा प्राप्यम् सुखम् अक्षय्यमश्नुते अर्थार्जनमथो वक्ष्ये ज्ञायतः सुसमाहितः कृतात् प्रतिग्रहाच्चैव याजनाच्च विशुद्धतः अदैन्यात् अनतिक्लेशात् ब्राह्मणो धनमर्जयेत् क्षत्रियो बाहुवीर्येण कृषिगोरक्षणाद्विजः न्यायाजिदस्य वित्तस्य दानात्सिद्धिम् समश्नुते ज्ञानसिद्ध्या मोक्षसिद्धिः सर्वेषाम् गुर्वनुग्रहात् मोक्षास्वरूपसिद्धिः स्यात् परानन्दम् समश्नुते सत्सङ्गा सर्वमेतद्वै नराणाम् जायते द्विजाः धनधान्यादिकम् सर्वम् देयम् वै गृहमेधिना यद्यत्काले वस्तु जातम् फलम् वा धान्यमेव च तत्तत्सर्वम् ब्राह्मणेभ्यो देयम् वै हितमिच्छताम् जलम् चैव सदा देयम् अन्नम् क्षुद्ध्याधिशान्तये क्षेत्रम् धान्यम् तथात्मान्नम् अन्नमेव चतुर्विधम् यावत्कालम् यदन्नम् वै भुक्त्वा श्रवणमेधते तावत्कृतस्य पुण्यस्य त्वर्थम् धातुर्न संशयः ग्रहीता हि गृहीतस्य दानादै तपसा तथा पापसंशोधनम् कुर्यात् अन्यथा रौरवम् व्रजेत् आत्मवित्तम् त्रिधा कुर्यात् धर्मवृद्ध्यात्मभोगतः नित्यम् नैमित्तिकम् काम्यम् कर्म कुर्यात् धर्मतः वित्तस्य वर्धनम् कुर्यात् वृद्ध्याम् चेन हि साधकः हितेन ಯುಗ್ಮಿತಮೇಧ್ಯೇನ ಭೋಗಂ ಭೋಗಾಂಶತಶ್ಚರೇತ್ ಕೃಷ್ಯರ್ಜಿತೇ ದಶಾಂಶಂ ಹಿ ದೇಯಂ ಪಾಪಸ್ಯ ಶುದ್ಧಯೇ ಕ್ಷೇತ್ರೇನ ಕುರ್ಯಾ ಧರ್ಮಾದಿ ಅನ್ಯಥಾರೌರವಂ ವ್ರಜೇತ್ ಅಥವಾ ಪಾಪಬುದ್ಧಿ ಸ್ಯಾತ್ ಕ್ಷಯಂ ವಾ ಸತ್ಯಮೇಷ್ಯತಿ ವೃದ್ಧಿ ವಾಣಿಜ್ಯಕೇ ದೇಯಂ ಷಡಂಶಂ ಚ ವಿಚಕ್ಷಣೈಃ ಶುದ್ಧ ಪ್ರತಿಗ್ರಹೇ ದೇಯಂ ಚತುರ್ಥಾಂಶಂ ದ್ವಿಜೋತ್ತಮೈಃ ಅಕಸ್ಮಾದುತ್ತಿರೇರ್ತೇಹಿ ದೇಯಮರ್ಧಂ ದ್ವಿಜೋತ್ತಮೈಃ ಅಸತ್ ಪ್ರತಿಗ್ರಹೇ ಸರ್ವಂ ದುರ್ದಾನಂ ಸಾಗರೇ ಕ್ಷಿಪೇತ್ ಆಹೂಯ ದಾನಂ ಕರ್ತವ್ಯಂ ಆತ್ಮಭೋಗ ಸಮೃದ್ಧಯೇ ಪೃಷ್ಟಂ ಸರ್ವಂ ಸದಾ ದೇಯಂ ಆತ್ಮಶಕ್ತ್ಯನುಸಾರದಃ ಜನ್ಮಾಂತರೇರ್ನೀಹಿ ಸ್ಯಾತ್ ಅದತ್ತೇ ಪೃಷ್ಟವಸ್ತುನಿ ಪರೇಷಾಂ ಚ ತಥಾ ದೋಷಂ ನ ಪ್ರಶಂಸೇ ದ್ವಿಚಕ್ಷಣಃ ವಿದ್ವೇಷೇನ ತಥಾ ಬ್ರಹ್ಮನ್ ಶ್ರುತಂ ದೃಷ್ಟಂ ಚ ನೋವದೇತ್ ನವದೇತ್ ಸರ್ವಜಂತೂನಾಂ ಹೃದಿ ರೋಷಕರಂ ಬುಧಃ ಸಂಧ್ಯಯೋ ಅಗ್ನಿಕಾರ್ಯಂ ಚ ಕುರ್ಯಾತ್ ಐಶ್ವರ್ಯ ಸಿದ್ಧಯೇ ಅಶಕ್ತಸ್ತ್ವೇಕ ಕಾಲೇ ವಾ ಸೂರ್ಯಾಗ್ರೀ ಚ ಯಥಾ ವಿಧಿ ತಂಡುಲಂ ಧಾನ್ಯಮಾಜ್ಯಂ ವಾ ಫಲಂ ಕಂದಂ ಹವಿಸ್ತಥಾ ಸ್ಥಾಲೀಪಾಕಂ ತಥಾ ಕುರ್ಯಾತ್ ಯಥಾ ಕಾಲಂ ಯಥಾ ವಿಧಿ ಪ್ರಧಾನ ಹೋಮ ಮಾತ್ರಂ ವಾ ಹವ್ಯಾಭಾವೇ ಸಮಾಚರೇತ್ ನಿತ್ಯಸಂಧಾನಮಿತ್ಯುಕ್ತಂ ತಮಜಸ್ರಂ ವಿದರ್ಬುಧಾಃ ಅಥವಾ ಜಪ ಮಾತ್ರಂ ವಾ ಸೂರ್ಯವಂದನಮೇವ ಚ ಏವಂ ಆತ್ಮಾಥಿನ ಕುರ್ಯುರ್ ಅರ್ಥಾರ್ಥೀ ಚ ಯಥಾ ವಿಧಿ ಬ್ರಹ್ಮಯಜ್ಞರಥಾ ನಿತ್ಯಂ ದೇವಪೂಜಾರತಾಸ್ತಥಾ ಅಗ್ನಿಪೂಜಾ ಪರಾ ನಿತ್ಯಂ ಗುರುಪೂಜಾರತಾಸ್ತಥಾ ಬ್ರಾಹ್ಮಣಾನಾಂ ತೃಪ್ತಿಕರಾಃ ಸರ್ವೇ ಸ್ವರ್ಗಸ್ಯ ಭಾಗಿನಃ ಇತಿ ಶ್ರೀ ಶಿವಮಹಾಪುರಾಣೇ ಪ್ರಥಮಾಯಾಂ ವಿದ್ಯೇಶ್ವರ ಸಂಹಿತಾಯಾಂ ತ್ರಯೋದಶೋಧ್ಯಾಯಃ ಓಂ
0: ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಶೈವಂ ಡಾಟ್ ಆರ್ಗ್ ರೇಡಿಯೋಸ್ 24/7 ಸ್ಪಿರಿಚುವಲ್ ಚಾನೆಲ್ಸ್ ಫ್ರಮ್ ಶೈವಂ ಡಾಟ್ ಆರ್ಗ್ ಓಂ ನಮಃ ಶಿವಾಯ
2: సాధారణంగా లోకంలో ఈ పనులు చేసేవారికి పెద్ద పరమార్థ విచారణ దృష్టి ఉండదు. వాళ్ళు కుక్షంభరత్వం, పాలు తీసుకెళ్లడం, ఇవ్వడం, వాళ్ళు ఏదైతే ఇవ్వడం, లెక్క పెట్టుకోవడం, మళ్లీ పాలు చేసుకోవడం, నీళ్లు మోసుకెళ్లడం, ఇలాగా శారీరక శ్రమ మాత్రమే చేస్తూ ఇదే నిత్యం అనుకుని కడుపు నింపుకునే వాళ్ళు సామాన్యులు, అతి సామాన్యులు. వీరు కూడా ఈయన చూస్తున్నారండి. వీరే కాదు, విశ్వభూతాని సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా వాళ్ల చేత కూడా సదృష్ట చూడబడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన చూసేస్తూ ఉన్నారు, అందరికీ కనిపించిపోతున్నాడండి ఆయన. అంటే పరమేశ్వరుడు ఎవరికి కనబడ్డు అని ఒక అజ్ఞానం ఉందే, దాన్ని పొగుడుతుంది వేదం. ఇక్కడ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తాడు, ఆయన గురించి ఆలోచించని వాళ్లకు కూడా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. తన కుక్షింభరత్వం చూసుకునేటువంటి గోపాహ ఉదాహార్య విశ్వభూతాని అందరూ కూడా ఆయన చూస్తున్నారు, కానీ ఆయన శివుడిని మాత్రం వాడు తెలుసుకోలేకపోతున్నాడు. అది విశేషం. అందుకే గోపాహ ఉదాహార్య విశ్వభూతాని అంటే మిగిలి వా ఇద్దరు అలా చూస్తున్నారు, ఆ సాధనలే లేని వాళ్ళు ఇలా చూస్తున్నారు. కానీ ఆ సాధనలు కొంచెమైనా చేసేవాడు, వాటి మీద ఆసక్తి కలవాడు ఆయనే ఈయన అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు సూర్యుణ్ణి ఒక మండుచున్న అగ్నిగోళము ఇలా రాసుకుంటాడు వాడు. అగ్నివాయు సూర్యులు ఇవన్నీ, దాని మండుచున్న అగ్నిగోళము, దానిలో వాయువులున్నాయి, దానిలో మచ్చలున్నాయని వీడు రాస్తూ ఉంటాడు. వాడి వల్ల బ్రతుకుతూ కూడా సూర్య భగవానుడు, ఆయనలో ఏ ఉన్నాయో మనకేం తెలిసి చెప్పండి. కనుక ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తల్లి అన్నం పెడుతూ ఉంటే అమ్మ అంటే ఏమిటి అని అంటే, అమ్మ అంటే మా అమ్మ 5 అడుగులున్నది, ఆవిడ ఎర్రని వర్ణముతో ఉన్నది, ఆమె అన్నం చేత్తో పెడుతుంది, నేను తింటాను అని అమ్మని ఒక శరీరముగా, ఒక అస్థి పంజరంపై కప్పిన చర్మంలా చూసేవాడు ఎలాంటి వాడు, సూర్య భగవాన్ని ఒక గ్రహంలా చూసేవాడు అలాంటి వాడు. అమ్మా అనే భావం నిలువెల్లా దర్శించగలిగిన పసిపాప మాత్రమే అమ్మ వాత్సల్యాన్ని అర్థం చేసుకోగలడు. అమ్మ యొక్క మాంసము, అమ్మ యొక్క ఎముకో, అమ్మ యొక్క శరీరము మనకు అన్నం పెట్టట్లే, వీడు నా బిడ్డ అనేటువంటి అమ్మ యొక్క వాత్సల్యం మనకు అన్నం పెడుతుంది. అలాగే సూర్య భగవానుడిలోంచి ఈ ప్రపంచం మీద వీరు నా బిడ్డలు అనేటువంటి ఈశ్వర వాత్సల్యం మన వైపు కురిసి మనకు అన్నం పెడుతుంది. అందుకు ఆ మనకు అన్నం పెడుతున్న అమ్మలో మాతృభావాన్ని చూసి నమస్కరించడం ఎలాంటిదో, మనకు వెలుగు పెడుతున్నటువంటి ఆ సూర్యుడిలో ఈశ్వర భావాన్ని చూసి నమస్కరించే ఉదాత్త సంస్కారం నేర్పిన భారతీయ మహర్షులకు నమస్కారం. అలా చూడమని అసౌయస్తామ్రౌ అరుణౌ తభ భృస్సు మంగళ అని చెప్పి గోపాహ ఉదహార్య విశ్వాభూతాది సదృష్ట అందరికి కనబడుతున్నాడయ్యా. ఆ ఈశ్వరుడు కన్నా ఇప్పుడు ఇది ఆలోచిస్తే ఆయన ఎంత కరుణామయుడు అర్థం చేసుకోండి. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకుంటున్నవాడు అన్న ఒక్క విషయం అర్థమవుతుంది కదా. అది తెలిస్తే చాలు, నారాయణ సూర్యనారాయణ శంకరా నువ్వు ఎప్పుడూ సుమంగళుడవు శివుడవు. పరమశివుడు సౌరమండల మధ్యస్థుడై గోచరిస్తున్నాడు. అందుకే ఆయన ఎలా కనబడుతున్నాడయ్యా అంటే వేదం ఇక్కడ దర్శించిన విశేషం చూడండి. హిరణ్య బాహువై ఆయన ఆ అపూర్వమైన ఆకాశ మండలంలో ఆ సూర్య మండలం అనే పరిధి ఉందే అదే ధనుస్సై ఆ ధనుస్సు నుంచి కిరణాలనే బాణాలని పంపిస్తూ లోపలున్నాడా పరమేశ్వరుని అలా చూడడం తెలుసుకోండి. అయితే ఒక మహావస్తువు చుట్టూ వెలుగు బాగా ఉంటే మనకు వస్తువేంటో కనిపించదు, వెలుగు పుంజమే గోచరిస్తుంది. అలాగా ఆ మహామండల మధ్యవర్తి అయి ఉన్న ఆ పరమశివుడు నీలలోహితుడు, అతన్ని మనం ధ్యానంతో భావించితే హిరణ్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని దర్శించగలం. అందుకే రెండు మంత్రాలకి కూడా ఆదిత్యాత్మక రుద్రస్వరూపుడని చెప్పి దీనికి ధ్యాన శ్లోకంగా మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీదితి మఖండిత ద్యుతిం చింతయే ముని సహస్ర సేవితం. అందుకే సూర్యభగవాను కిరణజాలాలు వస్తూ ఉంటే అందులోంచి దేవతాశక్తులు ప్రసరించి పృథ్వీ మీదకు వస్తూ ఉంటాయి. మనకంటి కనబడవవి, మనకు కనబడకపోయినా పనిచేస్తుంటే ఒక విద్యుత్ తీగలోంచి ప్రసరిస్తున్న విద్యుత్తు మాత్రం మనకంటి కనిపిస్తుందా? మన గోడ మీద ఉన్న విద్యుత్ తీగలోనే విద్యుత్తు కనిపించినప్పుడు అనంత ఆకాశముల నుంచి భూమిపై ప్రసరిస్తున్నటువంటి ఆ కిరణజాలాలలో దాగి ఉన్న దేవతాశక్తులు మనకు కల్పిస్తాయా? అందుకే ఆ కిరణజాలాల నుంచి అంటి పెట్టుకుని మంత్రశక్తులు దిగుతూ ఉంటాయట. ఎందుకంటే తద్దేవతల్ని స్తోత్రం చేస్తూ అది విశేషించండి ఎలా వర్ణించారు. ఆ వస్తున్న మంత్రశక్తుల్ని ఋషి తపస్సుతో దర్శిస్తాట. అపూర్వమైన యోగం అది. అది శబ్దం యొక్క రహస్యం ఇంకా మనం ఆలోచిస్తే యోగంలో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాం దైవ విజ్ఞానం అంటే కాలక్షేపం కాదు. ఆలోచించగలిగేటువంటి మేధస్సు ఉంటే ఎన్ని చెప్పచ్చా మనం. ఈ విధంగా అసౌయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్న దృశన్నుదహార్య. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం. అతి సామాన్యులకు కూడా గోచరించువాడు అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్తాం. గోపాహ ఉదహార్య విశ్వాభూతాని ఈ మూడు ఏమిటి అంటే సూర్యమండలం నుంచి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలని గ్రహించేవాళ్లు తెలుసుకునేవాళ్లు వీళ్ళు ముగ్గురు. మొదటి వారెవరు? గోపాహ. సూర్యకిరణముల్లో ఉండే శక్తుల్ని గ్రహించేవాళ్లని గోపాహ అన్నారు. వారు గ్రహించినట్లుగా మనం గ్రహించలేం. వారెవరయ్యా? గోపాహ అంటే గోప శబ్దానికి అర్థం పాలకులు అని అర్థం. గోపనము అంటే పాలన చేయుట రక్షించుట అని అర్థం. అందుకే గోప్త్రి గోవింద రూపిణి చదువుకున్నాం కదా, కనుక గోప అంటే పాలించువాడు అని అర్థం. రక్షకులు అని అర్థం. గోపనము చేయుట రక్షించుట. మన చర్మం మన యొక్క శరీరాన్ని గోపనం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? లోపలున్న ఎముకలు ఇవన్నిటి రక్షిస్తుంది. కనుక రక్షణ అంటేనే గోపనము అని అర్థం. ఇలా గోపనము చేయువారెవరో వాళ్ళు గోపాహ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారండి. ఒకడు కాదు రెండు కాదు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనడం మూర్ఖత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళందరూ దైవం ఒక్కడే ఆ విషయం కూడా మనకే చెప్తుంది. ఆ దైవం తన నుంచి ప్రసరించిన ఈ శక్తులు ఉన్నాయే అవి గోపాహ అంటే దేవతలు అని అర్థం. విశ్వరక్షక శక్తుల్ని గోపాహ అని అంటారు. ఆ దేవతలందరినీ తన వైపు ఆకర్షించి కాపాడేవాడే గోపాల కృష్ణుడు. అంతేగాని కేవలం భూమి మీద అవతరించి తిరిగిన వాడే అని కాదు, ఆ స్వరూపాన్ని ఇలా చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్యం వేదంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భూమి మీదకు చూపించడానికి వచ్చాడు. అందుకే అందనటువంటి ఆ వస్తువు గోపకులకు కూడా కనిపించి తిరిగిందయ్యా అంటున్నాడు. అంటే కృష్ణావతారం గుర్తొచ్చింది కదా. అందనటువంటి ఆ పరమాత్మ భూమి మీదకి దిగి వచ్చి గోపకులకి నీళ్లు మోసుకు తిరిగే వాళ్ళకి అందరికీ కూడా కనిపించిపోయాడయ్యా అవతరించి. అందుకే అన్నాను రుద్రమంత్రాల్లో అన్ని రూపాలు చూడొచ్చు, కృష్ణుడు కూడా కనబడతాడు మీకు ఇక్కడ, అవునా లేదా? ఇక గోపాహ అంటే సూర్యశక్తులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క అసలు దైవీ శక్తిని గ్రహించగలిగే వారు దేవతలు మాత్రమే. ఆ దేవతలే ఆ కిరణజాలాల్లో దాగి ఉంటారు. అందుకే చిత్రం దేవానాముదగాదనీకం, ఆ అక్కడ దేవానాం ఉదగాత్. ఈ స్వరూపం వీటి యొక్క విశేషములు గమనించండి మీరు. ఉదగాత్ దేవానాం, ఆ భావమే ఇక్కడ ఉదహార్య గోపాహ, ఇది అర్థం. కొందరు భాష్యకారులు గోపాహ అంటే పాలు మోసుకెళ్లే వాళ్ళు, ఉదహార్య అంటే నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు అని లౌకికంగా వ్యాఖ్యానించారు. కానీ వేదంతోనే వేదానికి అర్థం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకుంటే అక్కడ ఉదగాదనీకం, ఇక్కడ ఉదహార్య, అక్కడ దేవాన అన్నప్పుడు ఇక్కడ గోపాహ అర్థం చేసుకుంటే, వేదిక అర్థములే మనం గ్రహిస్తే గోపాహ అంటే దేవతాశక్తులు మొదలు గ్రహించాయి. ఉదహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు అన్నారు. నీళ్లు మోసుకు వెళ్లే వాళ్ళు అంటే ఎవరు? మనకు నీళ్లు మోసుకుని కుండలతో నీళ్లు మోసుకునే వెళ్లేవారు ఉన్నారు ఆకాశంలోనే. వాళ్ళుంటేనే మనకు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళెవరు? పర్జన్య శక్తులు. ఆకాశంలో సూర్యకిరణ జాలముల్లో ఉండే వెలుగుని గ్రహించగలిగే దేవతాశక్తులు కొన్ని ఉంటే, అందులోనుండేటువంటి ఆర్ద్రతని గ్రహించి వాయువుగా కలిసి మేఘములుగా మారి కురిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పర్జన్య రూప వరుణాది శక్తులన్నీ ఉదహార్య. అది విశేషం. ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం. ఉదహార్య పర్జన్య రూప శక్తులు, ఈ రెండిటినీ కూడా గ్రహించే వాళ్ళు విశ్వాభూతాని మూడు అని. గోపాహ ఉదహార్య విశ్వాభూతాని, వీళ్ళందరూ ఆనందంగా గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరమేశ్వరుడు మృడయా తినహ, మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడయ్యా అన్నారు. ఎంత తెలిసేక ఆనందించలేదంటే వాడు జన్మకోదండం. అంటే ఆ సూర్య భగవానుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు అంటే ఏమిటండి? పులకించిపోవట్లే, జగత్తంతా ఆనందిస్తుంది సూర్యుడు వస్తే. మనం అనుకుంటాం జడములని, ఆ జడములైన చెట్లే పువ్వుల రూపంలో వికసించి ఆ సూర్య భగవాన్ని కళ్ళు తెరుచుకు చూసి ఆహ్వానిస్తున్నాయే. పక్షులు ఒక్కసారి మూగబోయి రాత్రంతా కూర్చున్నవి, ఒక్కసారి సూర్యకిరణములు రాగానే ఆనందంతో గొంతులు పిక్కిలకిలలాడుతూ గగనంలోకి రెక్కలు అల్లార్చుకుంటూ వస్తున్నాయి. అవి ఎంత ఆనందిస్తున్నాయో సూర్యోదయంతో, ముసుగుతని నిద్రపోయి మనకేం తెలుసు. అందుకే సుమంగళః మృడయాతినః, ఇది అర్థం చేసుకోవడం అద్భుతమైనటువంటి సంస్కారం. అలా సర్వ జగత్తు కూడా ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. అందుకే నా స్వామి అయిన శంకరుడు సదాశివుడు రుద్రుడు నన్ను రక్షించడానికి, జగత్తును రక్షించడానికి ఆ దేవతలు, ఆ ఉదహార్యులు, ఈ విశ్వభూతములు అందరికీ కనిపించి వారందరి ద్వారా తన యొక్క కిరణజాలముల్ని వర్షింపజేస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చెప్తున్నాయి ఈ రెండు మంత్రములు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్పింది శాస్త్రం. ఆదిత్యుణ్ణి శివుడని తెలుసుకో, శివుణ్ణి ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదము లేదు. అందుకు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు సర్వదేవతాత్మకుడై సూర్యస్వరూపంగా గోచరిస్తున్నాడు. అటువంటి సూర్యలింగానికి, సూర్యస్వరూపుడైన రుద్రదేవునకు, ఆ సూర్యమండలంలో ప్రకాశించే నీలకంఠుడు, ఎర్రని జటాజూటము కలిగినటువంటి ఆ త్రినేత్రధారి అయిన పరమేశ్వరునకు నమస్కరిద్దాం. ఈ రెండు మంత్రాల్లో ఉండే సూర్యస్వరూపాన్ని భావన చేద్దాం. మీకు అనిపించవచ్చు దీనికి ఎంత ఆనందిస్తున్నారో, ఇలా మీరు ఒక్కొక్క మంత్రానికి వివరిస్తే పదకొండు అనువాకాలు అవుతాయా? ప్రథమోనువాకమే పూర్తి కాలేదే, ఇంకా ఎనిమిదో మంత్రం దగ్గర ఉన్నామే. 16 మంత్రాల ప్రథమోనువాకంలో 8 దగ్గర ఆగితే మేమేమనుకోవాలండి? ఏం పర్వాలేదు, ఎందుకంటే ప్రథమోనువాకం బాగా అర్థం చేసుకుంటే తర్వాత వాటికి ఇన్ని అర్థాలు చెప్పక్కర్లేదు. ఒక మాట ఒక చోట చెప్పాము అంటే దానికి సంబంధించే చెప్పేమని కాదు, తర్వాత చెప్పబోయేది కూడా ఇక్కడ చెప్పామని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీనితో మనం అక్కడ తెలుసుకోవచ్చు. శంకర్ల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంటే మిగిలినవే ఉపనిషత్తులు కావని కాదు అర్థం. ఈ 10 బాగా అర్థం చేసుకుంటే మిగిలిన 108 ఎలా అర్థం చేసుకోవచ్చు నీకు తెలుస్తుందని చెప్పండి. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఇది మనకు చాలా ముఖ్యం. అందుకే మిగిలిన అనువాకాలు లో నమస్కారాలు ఎన్నెన్ని చెప్తున్నా ప్రథమోనువాకానికి ఒక ప్రత్యేకత చూపించారు. షోడశోపచార పూజలో ఇందులో చెప్పిన 16 మంత్రాలతోనే షోడశోపచార పూజ చేయడం, మిగిలిన విషయం చెప్పలేదు. అంత గొప్ప విశేషమైన అనువాకం గనక దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే దీన్ని విస్తృత తర్వాత అంతా మనకు గోచరిస్తుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు చెప్దాం, అంతేగాని సగంలో ఆపడం ఎప్పుడూ ఉండదు. పరిపూర్ణంగానే చెప్పుకున్నాం అనిపించుకునేలా చేయగలం. అదేనా పరిపూర్ణంగా చెప్పామని ఎవరు అనలేరు సృష్టిలో. ఇలాగా ఆ పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైన స్వామి తన యొక్క ఈ ఆద్యంతరహిత జ్యోతిర్లక్షణాన్నే సూర్యలింగ రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి ఆ సూర్య భగవానుడు ఏదో పగలు చెప్పుకోవాలి కానీ రాత్రి ఏమిటండి అంటే, సూర్యుడు పగలంతా వెలిగి తన తేజస్సుని అనేకముల్లో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడట. ఆ వెళ్ళిపోతే మనం వాటిని రగుల్చుకుని తెచ్చుకుంటాం, దానికి అగ్ని అని పేరు. అందుకే అగ్ని కూడా సూర్యస్వరూపుడే. మళ్ళీ ఆయనే చంద్రుడి వైపు తన కిరణాలని పంపించి మనకు పంపిస్తాడు అమృత రూపంలో. ఇంత తీవ్రంగా ఉంటే జనాలు తట్టుకోలేకపోతున్నారని ఆ లైట్ని ఆయన మీద ఫోకస్ చేస్తాడు, అందులోంచి మళ్ళీ గ్రహిస్తున్నాం మనం. అందుకే పగలు రాత్రి కూడా సూర్యుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఒక చోట పగలు స్పష్టంగా కనబడి ఇంకొక చోటుకి వెళ్ళిపోయినా అంతవరకు పగలు తను పంపించేసేడేవో, ఏ ప్రకృతిలోకి పంపాడో అది తీసుకునే రాత్రి మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మరుసటి రోజు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆహ్వానిస్తున్నాం. అందుకు సూర్యుడు సర్వకాల సర్వావస్థల్లోనున్న శాశ్వతమైన శివజ్యోతి, అదే పెద్ద జ్యోతిర్లింగం. ఉభయ మంత్రములు అసౌ ఎస్తామ్రో ఒకటి, అసౌ యోవ సర్పతి, ఈ రెండు మంత్రములు ఆదిత్యాత్మకుడైనటువంటి రుద్రుని వర్ణించినటువంటి మంత్రములని, ఆదిత్యుడు మన కోసమని అరుణ బభ్రు తామ్ర అంటే తామ్ర అరుణ బభ్రు వర్ణములతో రోజు గోచరిస్తూ ఉన్నాడు, తన అనంత శక్తుల్ని ప్రసరించి వివిధ విధములుగా ఆదుకుంటున్నాడు. అలా వస్తున్న రుద్రుడు అంటే ఆదిత్య రూపుడైన రుద్రుని వర్ణిస్తున్నారు. ఈ వసు రుద్ర ఆదిత్యులు ఇవందరూ కూడా సూర్యమండల వర్తులైనటువంటి పరమేశ్వరుడైన ఆ ఏక రుద్రుని యొక్క స్వరూపాలు. అందుకు మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి రుద్రుని ఉపాసన చేయాలని ఈ సందర్భంలో నిన్న అంతరాదిత్య ఉపాసన కూడా చెప్పడం జరిగినది. ఆ ఆదిత్యుని ద్వారా లోపల ఆదిత్యుణ్ణి గుర్తించుకుని ఈ ఆదిత్యుడికి ఆదిత్యుడిగా గోచరిస్తున్నటువంటి అసలైన ఆదిత్యుడు సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించాలి. ఆ పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడానికి ఇన్ని రంగులతో వస్తున్నాడు అక్కడ, తామ్ర అరుణ బభ్రు అని. అయితే ఆయన అసలు రంగేంటి? నిన్ననే చెప్పుకున్నా, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అన్నాం, కానీ ఎలా ఉన్నాడో అలా అంటున్నాం అన్న మాట లేదు ఇక్కడ చూడండి. ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అంటే మనకి ఏ విధంగా కనిపిస్తే మనం బాగుపడతామో ఆ విధంగా ఆయన కనిపిస్తున్నాడు, ఆ కనిపించిన దానికి అనుగుణంగా ఆయన మనం అంటున్నాం. కానీ ఆయన అసలు తత్వాన్ని మొత్తంగా ఆయన చూపించట్లేదు, తన అనుగ్రహ స్వరూపాన్నే మనకు చూపించగలడు పరమేశ్వరుడు. ఆ అనుగ్రహంతో క్రమంగా ఆయన మనం తెలుసుకునేలా చేయగలడు. మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? సుమంగళ సుమంగళ స్వరూపుడు, మృడయాతిన మమ్ములను ఆనందింపజేసేవాడా స్వామి, సర్వ జీవులని ఆనందింపజేసేవాడు. దీని గురించి వేదంలో మరొక చోట, ఉద్యంతం వా ఏతగుం సర్వాహ ప్రజాహ ప్రతినందంతి అని మరో మంత్రంలో మనకి కనిపిస్తుంది. ఉదయిస్తున్న ఆ స్వామిని చూసి సర్వప్రజాహ సర్వజీవకోటి కూడా ప్రతినందంతి, బాగా ఆనందిస్తున్నారు అని. సర్వజీవకోటిని ఆనందింపజేసేవాడు గనక మృడయాతి అని చెప్పారు. ఇలాంటి సౌరమండల మధ్యంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానం చేస్తున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః. ఇది మంత్రం. నీలగ్రీవాయ నీలకంఠుడైన పరమేశ్వరుడికి నమస్కారం. దీనికి వైజ్ఞానిక అర్థంలో నీలగ్రీవ అంటే నిన్న మనం చెప్పుకున్నట్లు నీలలోహిత ఇత్యాది వర్ణ విశేషాలు అటు పెట్టి నీలగ్రీవుడు అంటే సౌరమండల మధ్యస్థల్లో నీలకంఠుడై ప్రకాశిస్తున్న పరమేశ్వర స్వరూపం. అదేవిధంగా అంతరాదిత్య మండలమైనటువంటి హృదయ కుహరంలో కూడా ఆ నీలగ్రీవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడై అంటే సహస్రాక్షాయ, ఇది గొప్ప విశేషం, అంటే వేల కన్నుల వాడు అని అర్థం. సహస్రాక్షుడు అనే పేరు మరొకరికి ఉంది వేదంలో. ఎవరికి? ఇంద్రుడికి చెప్తారు సహస్రాక్షుడు అని, వేల కన్నుల వాడు అని. పురాణాల్లో కూడా ఇంద్రుడిని సహస్రాక్ష శబ్దంలో చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రుడు రుద్రస్వరూపుడే అని ఇంద్రునికి కూడా నమస్కరించడం కనబడుతుంది. రుద్రంలో ఇంద్ర స్తుతి కూడా ఉన్నది. ఇంద్రుడు అంటే మళ్ళీ ఈశ్వరుడు యొక్క పేరే ఇంద్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడని ఒక దేవతా విశేషంగా మనం భావించలేదు. పరమేశ్వరుడి పేరే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్ర పరమైనటువంటి మంత్రరాశి చాలా ఉంది. ఈ వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు సరిగ్గా అర్థం చేసుకోలేక ఋగ్వేద కాలంలో ఇంద్రుణ్ణే దేవతగా ఆరాధించేవారని, యజుర్వేద కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువుని రుద్రుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారని వాళ్ళు పుస్తకాలు రాశారు. పురాణ కాలం వచ్చేటప్పటికల్లా ఇంద్రుణ్ణి కేవలం ఒక చిన్న దేవతగా తీర్చిదిద్ది విష్ణువుని ఇటువైపు రుద్రుణ్ణి చాలా పైకి ఎత్తారని వాళ్ళు పుస్తకాలు రాశారు వాళ్ళకి అర్థమైనట్లుగా. వాటిని మనకు ఎలాగూ వేదాలు సంస్కృతం అవి రానేరో పురాణాలు కూడా చదవాలి, తెలుగే రాదు, బాధే లేదు. అందుకేం చేస్తున్నాం, వాళ్ళు రచించిన ఇంగ్లీష్ గ్రంథాలు ఆధారం చేసుకుని మన వాళ్ళు అప్పుడే రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన గ్రంథాలని ఏదో ఒక్క పుస్తకం అధ్యయనం చేసి తెలుసుకోవడం కాదు, ఒక పుస్తకం వెనక 1000 శాస్త్రాల బలం ఉంటుంది, అది విశేషం. అందుకే పరస్పర సమన్వయాత్మకమైన దృష్టితో మనం పరిశీలించాలి. ఎప్పుడు కూడా పొరపాటున దేవతా నింద చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విష్ణు పురాణం మీరు చదవడం మొదలు పెడితే, విష్ణు భక్తులకు విష్ణువు యందు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపిస్తారు. అక్కడ విష్ణు భక్తులు విష్ణువునే పరమదైవంగా ఆరాధిస్తారు, అలాగే శక్తి భక్తులు శక్తినే పరమదైవంగా ఆరాధిస్తారు, శివభక్తులు శివుణ్ణే పరమదైవంగా ఆరాధిస్తారు. దీన్ని పారమ్యము అని అంటారు, శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం. కొన్ని గణపతి పారమ్యాలున్నాయి, కొన్ని సూర్య పారమ్యాలున్నాయి. ఆయా దేవతా ఉపాసకులకి అవి పారమ్యములు. అది చేసేటప్పుడు తాను ఉపాసించే దైవం పరమాత్మ అనే భావన కలిగి ఉండాలి, సర్వదేవతాత్మకుడు అనే భావన కలిగి ఉండాలి. ఇతర దేవతలందరూ ఆయనకు అంగభూతములుగా భావిస్తారు. అంగభూతములు అనగానే పొరపాటును కూడా వారిని నిందించరాదు అని ముందు తెలుసుకోవాలి. మన మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ మన చేతిని మాత్రం గట్టిగా కొట్టాడనుకోండి, నన్ను కొట్టేవా అని మనం అంటాం. కాదు, నీ చేతిని కొట్టాను అంటే ఒప్పుకుంటామా? అలాగే ఒక దేవతని నిందించి మరొక దేవతని పోగొట్టడం ఎలా అంటే, ఆయన్నే ఒకవైపు నుండి దండం పెడుతూ మరోవైపు నుంచి కొట్టినట్టు. అందుకు ఇది బాగా ప్రధాన సూత్రం హైందవ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంద్రుణ్ణి కొన్ని చోట్ల పురాణాల్లో చూసినప్పుడు మనకేదో తక్కువగా కనిపించినా అక్కడ సందర్భం వేరు, సంకేతం వేరు, ప్రతీక వేరు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే మనకు తోచిన నిర్వచనాలు తీసి సినిమాలు తీసి వాళ్ళని అవమానించితే ఆ పాపం కొన్ని జన్మలెత్తినా తీరదు, మరి వాడు పైకి తరించలేడు. అందుకు దేవతా నింద ఎట్టి పరిస్థితుల్ని చెయ్యరారు. ఇంద్రశబ్దానికి అర్థం ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంద్రశబ్దం విష్ణు శాస్త్రంలో మనకు కనిపిస్తుంది, అక్కడ ఇంద్రుడుగానే వర్ణించారు. సహస్రాక్ష శబ్దం ఇంద్రుడికి వాడబడింది, పురందర అనే శబ్దం కూడా ఇంద్రుడికి వాడబడింది. ఇవన్నీ దివ్య శబ్దములు. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అనేటువంటి చమక మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి ప్రశస్తి మనకు కనిపిస్తుంది. అక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్రాణి, ఇది విశేషం. అందుకే ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్రశబ్దం ఉత్పన్నమైంది, అంటే ఐశ్వర్యమయుడు అని అర్థం. ఐశ్వర్యమయుడికే మరొక పదం ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటో, ఇంద్రుడంటే ఆయనే. ఈయనకి సహస్రాక్షాలట, 1000 కన్నులు వాడిని. దీనికి సంబంధించి ఏవో పనికిమాలిన కథలు కొన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం, ఏవో పురాణాల్లో కల్పితమైన కథల్ని తీసుకుని ఆ ప్రమాణం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి సత్యమైనటువంటి ప్రామాణికమైన పురాణాల్లో ఇటువంటి వృత్తాంతాలు కనిపించవు. సహస్రాక్ష అనేది వేల కన్నులవాడు అని ప్రభువు యొక్క లక్షణం ఇది. ఈశ్వరుడు అంటే ప్రభువు కదా, ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షుడే ఉండాలి వాడు. సహస్రము అంటే 1000 అంటే అర్థం అనంతం అని అర్థం. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లెక్క పెట్టి 1000 కళ్ళు బొమ్మలు గీసుకోవడం కాదు ఇక్కడ. అక్షి అంటే అర్థం కన్ను అనే ఇంద్రియం అని కాదు అర్థం, దర్శన శక్తి అని అర్థం. దేనితో చూస్తామో దానికి అక్షి అని అంటారు. సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లోకంలో మనందరి దర్శన శక్తికి కూడా పరిమితులున్నాయి. ఒక్క కాలాన్నే చూడగలం, ఒక్క దూరాన్నే చూడగలం. అనంత కాలాన్ని అనంత దూరాన్ని చూడగలిగే శక్తి మన యొక్క ఇంద్రియములకు లేదు. మనకి దర్శన శక్తి కేవలం నేత్రమనే ఇంద్రియంతోనే పరిమితమై ఉంది. పరమేశ్వరుడి దర్శన శక్తి ఇంద్రియములతో పరిమితమై లేదు. అందుకే వేదంలో ఆయన కన్నులు లేవు అన్నీ చూస్తాడు, ఆయన కాళ్ళు లేవు అంతా తిరుగుతాడు, ఆయనకు చెయ్యలేదు దేన్నైనా ముట్టుకుంటాడని చెప్పారు. అంటే ఆయన యొక్క ఇంద్రియ శక్తులు ఇంద్రియములనే దాని యందు పరిమితమై లేవు, అనంత శక్తి సంపన్నుడు. అందుకే ఆయన చూపు ఎంత కాలమైనా ప్రసరిస్తుంది, ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. రాజైన వాడు కూడా అన్ని వైపుల నుండి పరిశీలించే దేన్నైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక మామూలు పరగడాన్ని పాలించేవాడికి కూడా సహస్ర

చూడనిది ఏమైనా ఉందా అండి? సర్వమును పరిశీలిస్తూ ఉంటాడు. అదే జ్యోతిర్మయమైన పరమేశ్వర తత్వం. అది సర్వతో దర్శన శక్తి కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సహస్రాక్షాయ. అయితే చూస్తూ కూర్చుంటాడు ఆయన కాదు, మీఢుషే. తర్వాత గొప్ప మాట అది, మీఢుషే అంటే వర్షణశీలుడు అని అర్థం. అంటే వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు కొరవడమే వర్షం కాదు, పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. అంటే మన వైపు ఏవేవి కురుస్తున్నాయో, అమ్మవారు కురిపించారు కదండి శంకరాచార్య స్తోత్రంతో ఒక వర్షాన్ని, ఏ వర్షం? కనక వర్షం. మనకు ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. వర్షములవి అంటే పరమేశ్వరుడు ఏది మనకిచ్చినా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక, ఆయన భూమిక అతీతం. గిరిషా అని చెప్పుకున్నాం, గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు, ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి, కాంతిశక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్ట. అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధ, క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్యభగవాన్ అనుకున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషై రెండు పక్కన పెట్టడం ఏంటంటే మనకేది కావాలో మనగన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషే వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని, చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు, కానీ నేను చూస్తూ ఉండడం కాదు, వెంటనే వర్షిణే. రెండు రకాలుగా మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలున్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు, ఏమిటి? బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణి అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద. అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణి మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలా మంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్లను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులు ఎందుకన్నామంటే ఆయనేట వాళ్ళందరూ కూడా, ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. సార్వభౌమాయ మంగళం. వేద

0: చూపిస్తుంది మనకు, సంకేతించి విడదీయలేని బంధాన్ని పతిపత్ని బంధంగా చెప్తారు. అది విశేషం. అంటే దీని అర్థం ఏంటి, పతిపత్ని బంధం ఎప్పుడు విడదీయరానిది అనేది మనం గ్రహించాలి. అది దీనిలో ఉన్న సంకేతం. అందుకే ఒకసారి ఏర్పడితే పతిపత్ని బంధం విడదీయడానికి ప్రయత్నిస్తే అది అన్ని చరల్, దాన్నే రాక్షస ప్రవృత్తి అంటారు. అందుకే విడిపోవడం అనేది భారతీయ సంస్కృతిలో లేదు, అది కలిసి ఉండడమే చెప్తుంది. అందుకే పతిపత్ని భావం అంటే అర్థం విడదీయరాని భావం. అంటే రోదసి రుద్రపత్ని అంటే ఏ రోదసిని మనం చూస్తున్నామో, రోదసి అంటే మన కనుచూపు మేర వెళ్ళగలిగినంత మేర కూడా దాటి ఉన్నటువంటి ఈ ఆకాశ భూమి, మన భూమికి అటు అంతరిక్షానికి ఉన్నటువంటి విస్తృతిలో వ్యాపించిన గ్రహ నక్షత్ర మండలములు అన్ని ఎందులో ఉన్నాయో దీని అంతటికి మనం కలిపి ఏమిటంటున్నాం, రోదసి అని అంటున్నామా. ఈ రోదసి అంతా రుద్రపత్ని, ఆ తేజోమయ స్వరూపుడు అయిన ఆయన యొక్క శక్తి విశేషం. ఇది ఆయన యొక్క శక్తి విశేషం. ఆ మహారోదసి అంతా వ్యాపించిన వాడు రుద్రుడు. వ్యాపించినప్పుడు ఈ రోదసిలోంచి కదిలి వచ్చింది ఈ జలం అనేటువంటిది. ఎందుకంటే సృష్టిలోకి ఏ పదార్థం దిగాలన్నా ఎక్కడి నుంచి దిగాలండి, ఆకాశం నుంచి దిగవలసిందా కాదా? కాంతి కానీ జలము కానీ ఎక్కడి నుంచి దిగాలి, ఆకాశం నుంచి దిగవలసిందే కదా. ఈ ఆకాశంలో అనేక లేయర్స్ ఉంటాయి. మనం చూస్తున్నటువంటి స్కై లెవెల్, స్కై లెవెల్ అంటే మనం చూసే ఆకాశం, దీనికి పైన ఉండేది అంతరిక్షం, దాని స్పేస్ అని అంటాం. ఈ స్కై లెవెల్లో ఉన్న ఆకాశంలో మబ్బులు పడతాయి. అంటే వాయుమండలం ఎంతవరకు ఉంటుందో అంతవరకే మబ్బులు పట్టడం అనేది జరుగుతుంది. వాయుమండలానికి ఆవలు ఉన్న మండలంలో ఈ మబ్బులు నిర్మాణం జరగదు కదా. అందుకు ఈ వాయుమండలంలో ఏర్పడ్డ మబ్బుల నుంచి వర్షం కురుస్తుంది, ఇది పైనుంచే కురుస్తుంది. ఇంకా పైన ఉన్నటువంటి ఒక మహామండలం నుంచి వచ్చిన జలం గంగ, ఇందులోంచి వచ్చిన జలం వేరు, ఆ జలం వేరు. మన అదృష్టవశాత్తు అది హిమవద్గిరిపై దిగి భరత భూమిలో ప్రవహించి ఆ కేదారనాథుని సేవించి క్రమక్రమంగా వారణాసీపతిని అక్కడ అభిషేకించి అలా సముద్ర గామిని వెళ్ళినటువంటిది గంగ. అందుకు అంతరిక్ష స్థానంలోంచి దిగింది. ఆ దిగినప్పుడు మీరు గమనించితే ఆ దృశ్యాన్ని ఎలా చూపిస్తున్నాడో చూడండి, అది విష్ణు పదం. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రోదసి అంతా ఆక్రమించింది ఆయనే కదా, ఆక్రమించిన ఆయన పైనుంచి దిగి నెమ్మదిగా వచ్చింది. అందుకు రోదసి రుద్రపత్ని శివుని జటాజూటంలోకి దిగడం అని. అందుకే శివుడి కేశముడి పేరు కూడా వ్యోమకేశుడు అని పేరు. వ్యోమము అనగా ఆ కనబడే ఆకాశమే అని కేశస్థానం అని చెప్పడం. రెండు లేయర్స్ గా డివైడ్ చేస్తే పైనుంచి క్రిందికి చూసి మన వ్యోమం దగ్గర గీత గీసుకోవాలి. గీత గీసుకుంటే ఆ పైనుంచి వ్యోమం వరకు చూస్తే అప్పుడు ఆ పైనుండి వ్యోమం దాకా వచ్చినప్పుడు వ్యోమపు ఆరంభం దానికి పైదానికి పాదమైందా లేదా, ఇక్కడ నుండి మనం పరిశీలించితే ఈ వ్యోమపు ఆరంభం ఇక్కడ నుంచి అక్కడ శిరస్సు అయిందా లేదా, అది విష్ణు పాదం నుంచి శివుని జటాలు చూడటంలోకి దిగడం అనేది. ఇలాంటి అపూర్వమైన వైజ్ఞానిక దృష్టిని పురాణ కథ ద్వారా తెలియజేస్తే మన విజ్ఞానాన్ని వదిలి అజ్ఞానాన్ని ఆశ్రయించి దీన్ని మళ్ళీ విభేద దృష్టిని తీసుకొచ్చి గొప్పలా ఎక్కువ వైపు వెళ్ళకూడదు. అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని చెప్తుంటే మనం ఇంకా సంకుచితంగా ఆలోచించేమండి చెప్పండి. అందుకు ఆ స్వామి యొక్క జటాజూటాన్ని వ్యోమకేశ్వరడంలో గాని, రోదసి రుద్రపత్ని అనే వేదమంత్రం గాని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించితే భారతీయుల భావనలో ఎంత విశ్వవిజ్ఞాన దర్శనం ఉందో మీరు గమనించవచ్చు. ఇదేదో మనం బట్టతలకి మోకాలకి ముడిపెట్టినట్లు ప్రతిదానికి సైన్స్తో లింకు చెప్పాలి అనే తాపత్రయంతో చెప్తున్న మాట కాదు. సైన్స్ ఒప్పుకున్న వేదం మనం చెప్పనవసరం లేదు, వేదం ఒప్పుకున్న సైన్స్ అని చెప్తాం మనం. ఎందుకంటే ఈ సైన్స్ ఇవాళ ఒకటి చెప్తుంది, రేపు ఒకటి చెప్తుంది, వేదం అలా కాదు. వేదం శాశ్వత సత్యాన్ని చెప్తుంది. అందుకు ఈ సైన్స్ ఒప్పుకున్న వేదం కోసం మనం ప్రాపులాడద్దు, వేదం ఒప్పుకున్న సైన్స్ని చెప్తాం. అందుకే వేద విజ్ఞానం చాలు మనకు. వేద విజ్ఞానంలో గంగావతరణ ఘట్టం చాలా అపూర్వమైనటువంటిది. ఈ ఒక్క లీలలో ఎన్ని ఉన్నాయో చూడండి. అలాగే ఈ లీలలోనే మనకు ఒక అపూర్వమైన యోగ దర్శనం కూడా లభిస్తుంది. ఆ రోదసి రుద్రపత్ని అంటే శివస్థానమైనటువంటి సుషుమ్న, ఆ పైన మనకున్నటువంటి పైన అంతరిక్ష స్థానం సహస్రార కమలం, అది మనకి ఆకాశ స్థానం. మూర్ధిని జౌహు అని మాట, దానిపైన ఉన్నటువంటిది మూర్ధమును కూడా పైన ఉన్నటువంటి స్థానం ఏదో బ్రహ్మరంధ్ర స్థానం, అది మన శరీరంలో ఆకాశ స్థానం. అచ్చంగా విశ్వం ఎలాగో మన శరీరం అలాగే నిర్మాణం చేయబడుతుంది. మీరు పరిశీలించండి, మీరు తిన్న ఆహారం క్రమంగా అరిగి రసంగా మారి ఊర్ధ్వంగా చేరి మెదడును తడిపి ఎంజైమ్స్ గా మారి ఆ పైన భూమధ్యంలో నాడీ మండలం నుంచి క్రమంగా ప్రతి ఇంద్రియానికి ప్రసరిస్తుందని విజ్ఞాన శాస్త్రం చెప్తాను. అలాగే భూమి యందు కూడా జరుగుతుందా లేదా? భూమి యందున్న జలములన్నీ ఆకాశంలోకి వెళ్ళి అక్కడ నుండి వర్షంగా కురిసి భూమిని రసవంతం చేస్తుంది. అలాగే మన శరీరంలో కూడా జరుగుతుంది. చూడండి, విశ్వంలోని వ్యక్తిలోని ఒకే నిర్వహణ ఇది. మనం పరిశీలించితే దీనిని ప్రేరేపించే ఆవలి శక్తులు ఉన్నాయి, వాటిని సూక్ష్మ చక్రములు అని యోగ విద్య అంతా వాటిలో చెప్పబడుతుంది. కుండలిని విద్య ఇత్యాదులన్నీ దానిలో క్రమంగా మనం ఆ ఊర్ధ్వ దృష్టిలోకి వెళితే ఆ పైన అంతరిక్షం నుంచి కురుస్తుందే అదే అసలైన అమృత శక్తి ప్రవాహం. దానినే సహస్రారంభుజారూఢా సుధాసారాభివర్షిణి అని చెప్పినట్లుగా, అందుకు ఆ దివ్యమైనటువంటి ఆ సుధాసార అభివర్షణమే గంగా ప్రవాహం. అది ప్రవహించి వస్తున్నప్పుడు ఈ నాడీ మండలం అంతా తడిసినప్పుడు మన శరీరం అంతా వ్యాపించిన చైతన్యం ఆనందానుభూతికి లోనవుతుంది. ఆ దివ్యమైనటువంటి ఆ శరీరం అంతా వ్యాపించిన రుద్ర చైతన్యమే గంగాధరుడి యొక్క స్వరూపం. అందుకే మనలోనే గంగాధరుడిని మనం దర్శించగలం యోగ విద్యలో. ఇది దానిలో ఉన్న యోగ సంకేతం. ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి. అందుకే ఈ భారతీయమైన విషయములన్నీ ఇన్ని రహస్యములతో ఉంటాయి. మహానుభావుడైన మహిమ్న స్తుతికర్త ఇంత రహస్యాన్ని చెప్తున్నాడు. అందుకు వీటిని పరిశీలించవలసిన విధానాలు ఇవి. ఇలా పరిశీలించాలని మనకు పాశ్చాత్యులే చూపించారు. మన నటరాజతత్వాన్ని ప్రతి అణువులో కదిలే చైతన్యంగా చూపించేటువంటి మహానుభావులు ఉన్నారు. ఒక పాశ్చాత్యులు అంటారు, ఆశ్చర్యపోతాం మనం. ఒక మధ్యాహ్న వేళ నేను ఒక సముద్ర తీరం దగ్గర కూర్చున్నాను. అతను చెప్తున్న మాట ఇది, టావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకంలో డాక్టర్ ఫిడ్జ్ ఆఫ్ కాప్రా అనే అతను రచించిన మాటలు. ఒక మధ్యాహ్న కాలంలో ఒక సముద్ర తీరంలో నేను కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నా ఎదురుగా ఆ సముద్రపు అలలు కదలడం చూస్తూ ఉన్నాను. ఆ అల ఏదో కాకతాళీయంగా కదలటం లేదు, ఏదో దాని వెనకాల ఒక టైమింగ్ ఉంది. టైమింగ్ ఒక రిధం ఉంది, లయాత్మకంగా లేచి లయాత్మకంగా కదులుతుంది. ఈ కదలిక చూస్తూ ఉంటే ఇదే రకమైన కదలిక నా చుట్టూ ఆవరించిన వాయుమండలంలో కూడా కనిపిస్తుంది. నేను ఒక విజ్ఞాన శాస్త్రవేత్తని, అతడు పెద్ద ఫిజిసిస్ట్, అతను అణుశాస్త్రవేత్త కూడా. ఆ అణుశాస్త్రవేత్తనే నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న ఇసుకలోనూ రాళ్లల్లో కూడా ఒక కదలిక ఉంది. అది వీటి వల్లే భౌతికంగా కనబడకపోయినా కదిలే కదలని ప్రతి వస్తువులో కూడా కదలిక ఉంటుంది. అందుకు వాటిలో కూడా ఒక లయాత్మకమైన రిధం ఉందని నాకు తెలుస్తుంది. అలాగే పైన ఎగురుతున్నటువంటి పక్షులు రెక్కలు అల్లార్చడంలో కూడా ఒక లయాత్మకమైన కదలిక ఉంది. ఇది చూస్తూ ఉంటే నా ఊపిరిలో కూడా ఒక లయాత్మకమైన కదలిక, నా శరీరంలో ప్రతి అణువులో లయాత్మకమైన కదలిక. ఇదంతా గమనించింది, ప్రపంచం అంతా కూడా ఒకే లయలో నడుస్తున్నట్టుగా నాకు అనిపించి నాలో ఉన్న లయ కూడా విశ్వంలో ఉన్న లయలో అంతర్భాగం అని తెలిసి విశ్వమంతా ఒకే లయ, నాలో ఉన్న లయ కూడా దానిలోనే భాగం అని గమనించాను. విశ్వ లయలో నేను ఒక భాగం అని తెలుసుకొని మమైకం చెంది నేనే నాలోనే లయ ఉందని పరిమిత భావం నుంచి అపరిమితమైన విశ్వలయలో నేను లీనమైపోయాను. అప్పుడు నాకు తెలిసింది, ఐ హెర్డ్ ఇట్ సౌండ్, ఐ సా ది డాన్స్ ఆఫ్ శివ అన్నాడు. ఆ శబ్దం నేను విన్నాను, ఆ నాట్యాన్ని నేను చూశాను అంటాడు. అక్కడ హెరడ్ అండ్ సా అనే దానికి ఆయన ఫస్ట్ ఫీస్ పెడతాడు. ఆయన దీని అంతరార్థం ఏంటంటే దానికి ముందే రాస్తాడు, ఇప్పటి వరకు నేను విశ్వ చైతన్యాన్ని డయాగ్రామ్స్ లోని, తర్వాత టేబుల్స్ లోని, మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ లోనే చూశాను, ఇప్పుడు అనుభవంతో తెలుసుకున్నాను అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ వర్షిప్డ్ బై హిందూస్ అన్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి విశేషం. అటు తర్వాత అనేక మంది మహానుభావులు, డాక్టర్ కెన్నెత్ ఫర్డ్ మొదలైన వాళ్ళు వచ్చి ఎనర్జీ డాన్స్ ఇన్ ఎవ్రీ సబాటమిక్ మ్యాటర్ అని కూడా చెప్పారు. ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే భారతీయుల దైవిక విశ్వాసాలు, ఉపాసనా రహస్యాల వెనక ఒక విజ్ఞాన శాస్త్రపు పునాదులు ఉన్నాయనేటువంటి విశేషం తెలియాలి. విశ్వమంతటిని ఒక్కటిగా దర్శించేటువంటి గొప్ప సంస్కృతి మనది. అందుకు దీనిలో పరమేశ్వరుని యొక్క ఆ దివ్య శరీరం ఉన్నదే, అది పరిమితులకు లోబడినటువంటి అపరిమితమైన దివ్య శరీరము. ఆ మహానది ప్రవాహాన్ని జడలో పెట్టుకున్న ఓ స్వామి, జగత్తునే ద్వీపము వలె చేసినటువంటి ఆ జలధి వలయం నీ తలలో ఉన్న జడలోని ఆ గంగలో కొంత భాగమే అంటే నువ్వు ఎంతో నాకు అందుతావా అని చెప్తున్నాడు. అది విశేషం. జగద్ద్వీపాకారం జలధి వలయం తేన కృతమిత్యనేన్నైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవవతు. అందులో పరమేశ్వరుడు అంటే ఎవరయ్యా అంటే, మనం ఈ విశ్వంలో చూస్తున్నటువంటి ఈ మహాశక్తులన్నీ ఆ అనంత శక్తులలో లవలేశములు మాత్రమే. ఇదొక్కటే తెలియాలి. ఎందుకంటే మనం చూసే విశ్వం ఎంత. అందుకే క్షేమేంద్రుడు అనే ఒక మహానుభావుడు స్తవచూడామణి అని శివుని పేరు ఒక గ్రంథం రచించాడు. ఇతను ఎవరంటే, ఇందాక మనం చెప్పుకున్న కాశ్మీర శైవ యోగులలో అభినవగుప్తుని యొక్క శిష్యుడు అతను. అతడు శివుడు గురించి చెప్తూ ఒక చక్కటి మాట చెప్పాడు. ఆయన ఇందులో మహిమ్న స్తుతికి భాష్యం రచించాడు. అది విశేషం. క్షేమేంద్రుడు మహిమ్న స్తుతికి భాష్యప్రాయమైన గ్రంథాలని రచించినటువంటి వాడు. అంటే అనేక మందిని మహిమ్న స్తుతి కదిలించింది. పైగా మహిమ్న స్తుతికి ఇది ఈ పేరు అని ఎవరు నిర్దేశించారో కానీ, మహిమ్న స్తుతికి ఒక పేరు లేదు, ఎన్నో పేర్లు ఉన్నాయి. సిద్ధస్తోత్రం అని ఒక పేరు. మంత్రములలో సిద్ధమంత్రాలు ఉంటాయి. ఉచ్చరించినంత మాత్రమే సిద్ధినిచ్చే వాటికి సిద్ధమంత్రములు అని పేరు. అలాగే స్తోత్రం చదివినంత మాత్రమే సిద్ధినిచ్చే స్తోత్రం కనుక దీనికి సిద్ధస్తోత్రం అని పేరు. అలాగే సారస్వత స్తోత్రం అని పేరు దీనికి. అంటే ఈ స్తోత్రాన్ని కానీ ఎవరు భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి సరస్వతి అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది. అంటే విద్యార్థులు చేసి చదివించడం చాలా మంచిది. అయితే మాకు నోళ్ళు తిరగవండి పిల్లలకి అని. నోరు సరిగ్గా తిరిగితే విద్య వచ్చినట్టే కదండి. అందుకు ముందు వాళ్ళ చేతి చదివితే నోరు బాగా తిరిగి బాగా నాలుగు బాగా తిరిగితే చాలు. మనం ఇప్పుడు అనేక కుజ్జులు పెడుతున్నాం, అనేక పోటీలు. ఆఖరికి టీవీ వాళ్ళు వేసేటువంటి ఆ పనికి మాలిన చిందుల కోసం పోటీలు వాళ్ళు పెడితే దానికోసం ఇక్కడేమో మనకి ట్రైనింగ్ ట్యూషన్స్ సెంటర్స్ కూడా వెలుస్తున్నాయి. దాని బదులు ఒక తీవ్రమైనటువంటి మన సంస్కృతంలో ఉండే పెద్ద పెద్ద దండకాలను వీళ్ళ చేత చిన్నపిల్లల చేత చెప్పించడానికి మనం ప్రయత్నిస్తే ఏదో పెదవులు కదిపి కదపనట్లుగా చెప్పేటువంటి ఆ పనికి మహిళ రైమ్స్ని చదివించే కన్నా ఇలాంటి స్తోత్రములు దండకములు జై జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి అనేటువంటి శ్రీనాథుడి దండకం గాని, జై జనని సుధా సముద్రాంత రుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వి మధ్య కల్ప ధ్రువా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే అనేటువంటి కాళిదాస కృత శ్యామలా దండకం, ఇవి చిన్నపిల్లలు చదివించండి. వాళ్ళు చదువుతుంటే వినడానికి ఎంత అందంగా ఉంటుంది. ఇవి పోటీలు పెడితే వాళ్ళ నాలుకలు బాగుపడతాయి, వాళ్ళ బుద్ధులు బాగుపడతాయి, వాళ్ళ ప్రాణశక్తి బాగుపడుతుంది, లోకం బాగుపడుతుంది. అందుకు ఈ స్తోత్రములు ఇవన్నీ చదివించితే సిద్ధి ఏమిటయ్యా అంటే సారస్వత సిద్ధి. అది విశేషం. అంటే సరస్వతి సిద్ధి వస్తుందిట. అంటే పిల్లలకి కదండి సారస్వత సిద్ధి, మాకు అక్కర్లేదు అనుకోవద్దు. సరస్వతి దేవి అనుగ్రహం బుద్ధున్న ప్రతివాడికి కావాలి, బుద్ధి బాగుండాలనుకునే ప్రతివాడికి కావాలి. అందుకే సరి అయిన వాక్కు, సరి అయిన బుద్ధి, సరి అయిన ఆలోచన, సరి అయిన జ్ఞానం. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా సరస్వతి అనుగ్రహించాలండి. విషయం చెప్పడానికి కాదు, విషయం అర్థం చేసుకోవడానికి కూడా సరస్వతి అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకపోతే ఇంక చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడు. అందుకే అర్థం చేసుకునే శక్తి కూడా అమ్మవారి స్వరూపం. అందుకు మహిమ్న స్తుతి సారస్వత సిద్ధ స్తోత్రం. ఎందుకంటే దానికి కూడా సంకేతాలు ఉన్నాయి, మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే మంత్రశాస్త్రంలో, శ్రీ విద్యా మంత్రశాస్త్రంలో మాతృకావర్ణములు అని ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది. మాతృక న్యాసము అని, అదంతా శ్రీ విద్య అంతా దానిలోనే దాగి ఉంది. అంటే అక్షర శక్తులని ఉపాసించడం. ఎందుకంటే అక్షర శక్తుల వల్లే మంత్రాలు ఏర్పడ్డాయి కదా. ఆ అక్షర శక్తుల్ని మనం ఉపాసన చేస్తే మంత్రసిద్ధి వస్తుంది. అందుకే మాతృకావర్ణములు చాలా ప్రధానం. ఈ మాతృకావర్ణముల యొక్క రహస్యాన్ని అనేక శ్లోకాల్లో నిబద్ధం చేశారు మహానుభావుడైనటువంటి పుష్పదంతుడు. అందుకు ఆ రహస్యం తెలిసిన క్షేమేంద్రుడు దీనికి సారస్వత స్తోత్రం అని పేరు పెట్టాడు. అది విశేషం. అంతేకాకుండా మనం ఈ శ్లోకాల్లో చూస్తూ ఉంటే ఒక చోటు నుంచి అది కదిలి కదిలి క్రమంగా వ్యాపించడం అనేది కనిపిస్తుంది. ఆ గంగ వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి. అలాగే జగత్, ఈ శబ్దములన్నీ దేనికి సంకేతం అంటే మనకొక్కసారి శ్రీచక్రంలో చూపించినటువంటి ఆ బిందు స్థానమే, ఆ సహస్రార స్థానమైతే అక్కడి నుంచి తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి, అక్కడి నుంచి జగద్వీపాకారం వరకు మనం వెళుతూ ఉంటే ఈ త్రికోణములన్నిటి ఎందుకు విస్తరించిన శ్రీచక్రాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు ఒక శ్లోకంలో. శ్రీచక్రాన్ని ఆ వివరణ అంతా పెడితే టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువయ్యి తలనొప్పి వస్తుందని భయంతో నేను చెప్పట్లేదు. కానీ అది ఇందులో ఉందని తెలుసుకుంటే చాలు. అంతకు ముందు వర్ణించిన ఆ స్వామి యొక్క ప్రళయ స్తోత్రంలో కానీ, ప్రళయ నాట్యంలో కానీ, దీనిలో కానీ, రెండింటిలోనూ కూడా శ్రీచక్రపరమైన సంకేతాలు ఉన్నాయి. అది విశేషం. ఆ సంకేతాలను అర్థం చేసుకుని శబ్దాలు వేశాడు ఆయన. ఇన్ని రహస్యాలు ఉన్నాయి కనుకనే ఒక్కొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క మంత్రాన్ని ఉపాసించిన ఫలితం. అందుకే ఇదంత మహిమాన్విత స్తోత్రం గనకనే ఈ స్తోత్రమే మహిమన స్తోత్రం, అంటే మహిమ కలిగిన స్తోత్రం. అది విశేషం. శివ మహిమని వర్ణించే స్తోత్రమే కాదు, శివ మహిమనంతటి దాచుకున్న స్తోత్రం. అందుకు దీన్ని మనం అలవాటు చేసుకుని అభ్యాసం మీద చదివితే మన ప్రాణశక్తులు, బుద్ధిశక్తులు, వాక్శక్తులు, శరీర శక్తులు, అన్ని శక్తులు బాగుపడతాయి. అందుకు ఆ మహానుభావుడైన క్షేమేంద్రుడు దీని గురించి వ్యాఖ్యానించాడని చెప్పడం ఏంటంటే, ఒక్క 31 శ్లోకాల గ్రంథంపై ఎంతమంది వ్యాఖ్యాతలు, చివరికి పాశ్చాత్యులు కూడా చేశారంటే ఆ స్తోత్రం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకోవడానికి. ఆ మహానుభావుడు అంటాడు, ఇక్కడ ఈయన చూపించినటువంటి అపరిమితమైన శివస్వరూపం, మాటి మాటికి శివుని యొక్క అపరిమితత్వాన్ని చూపిస్తున్నాడు. నిన్నటి మనం చెప్పుకున్న ఘట్టంలో కూడా అది ఎటువంటి అపరిమితుడయ్యా అంటే, త్రైలోక్యేప్యత్రయో యావాన్ ఆనంద కశ్చ దీక్షతే సబిందుర్యస్య తం వందే దేవమానంద సాగరం. ఇది విశేషం. అంటే ముల్లోకాలలోనూ మనం ఏవి ఆనందములు అనుకుంటున్నామో, ఏవి ఆనందములుగా ప్రకాశిస్తూ ఉన్నాయో, ఈ ఆనందాలన్నింటినీ, ఏ ఆనందాలు, ముల్లోకాలలో ఉన్న ఆనందాలన్నింటినీ ఒక్క దగ్గరికి తెచ్చి శివుడితో పోల్చితే ఈ ఆనందాలన్నీ బిందు అంటుందట, పరమేశ్వరుడు సముద్రం అంటుంటాడట. అంటే ఆయన ఎవడయ్యా అంటే, సబిందుర్యస్య తం వందే దేవం ఆనంద సాగరం. ఈ త్రిలోకాలలో ఉన్నటువంటి ఆనందమంతా ఆయన ముందు బిందువంతే. అంటే ఆయన ఎవరు? ఆనంద సాగరం. అందుకు ఈ జగత్తు దేనికి పనికొచ్చిందయ్యా మనకి అంటే, పరమేశ్వరుడు ఎంత అపరిమితుడో తెలుసుకోవడానికి మనం చూస్తున్న పరిమిత జగత్తు పనికొచ్చింది. అది విశేషం. దీన్ని బట్టి దాన్ని ఊహించుకోవాల్సిందే, కానీ అది ఊహక అందదు. ఆ అపరిమితత్వాన్ని ఈ శ్లోకంలో కూడా అంతగా చెప్పి అటు తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందజేస్తున్నారు. ఈ శ్లోకం నిజానికి జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది. శివోపాసనలో, శివ లీలల్లో అత్యంత ప్రధానమైనటువంటి లీల ఇది. ఆ స్వరూపం త్రిపురాసుర సంహార స్వరూపం. త్రిపురాసుర సంహారమే జీవి యొక్క జీవన పరమార్థం. అందుకే మనకి శ్రీచక్రం ఉపాసన చేస్తాం. ఎందుకు? అది త్రిపుర, త్రిపురములుగా ఉన్నటువంటిది. అమ్మకి త్రిపుర అని పేరు, త్రిపుర సుందరి అని పేరు. ఆ అమ్మ యొక్క పతి అయిన ఈ అయ్య త్రిపురాసుర సంహారకుడు. త్రిపురాసురులు సంహరిస్తే గాని త్రిపుర సుందరి మనకు గోచరించదు. ఎందుకంటే సౌందర్యాన్ని కప్పేసేదే రాక్షసత్వం, అవునా కదా? అందాన్ని కప్పేదే వికారం, వికారమే రాక్షసత్వం. అయితే ఏది అందం, ఏది విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమో అది అందం. ఆ చైతన్యాన్ని గ్రహించనివ్వని అహంకారం ఏదైతే ఉందో అదే అసురత్వం. ఈ అసురత్వం సంహరిస్తే గాని సుందరి దర్శనం కాదు. అది సత్యం, శివం, సుందరం అయినటువంటి తత్వం దర్శించాలి అంటే ఆక్రమించిన అసురత్వం తొలగాలి. ఈ అసురత్వం దేన్ని ఆక్రమించింది? త్రిపురాలను ఆక్రమించింది. అది త్రిపురాలలో ఆక్రమించిన అసురత్వం తొలగి త్రిపురాలలో నిండిన ఈశ్వర చైతన్యం దర్శనమిస్తే అదే త్రిపుర సుందరి సాక్షాత్కారం. అది లభించాలి అంటే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడి దయే మనకి శరణ్యం. అందుకు అటుపై దివ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క త్రిపురాసుర సంహార లీలని చూపిస్తున్నాడు. పురాణాల్లో చాలా అందంగా వర్ణించబడ్డటువంటిది త్రిపురాసుర సంహారం. ఇటు శివపురాణం కానివ్వండి, మత్స్య పురాణం కానివ్వండి, త్రిపురాసుర సంహారాన్ని చాలా అందంగా వర్ణించే ఈ త్రిపురాసుర సంహారాలు కూడా యంత్ర, మంత్ర, జ్యోతిష, వేదాంత రహస్యాలు అన్నీ దాగి ఉన్నాయి. అందుకు ఒక్క త్రిపురాసుర సంహారాన్ని రకరకాల టైటిల్స్ తో మనం వ్యాఖ్యానించి చూస్తే ముందు మనకు భౌతిక సామాజికమైన జ్ఞానం ఒకటి వస్తుంది, అటు తర్వాత తాత్విక జ్ఞానం, అటు తర్వాత మంత్ర జ్ఞానం, అటు తర్వాత యోగ జ్ఞానం. అందుకు ఒక్క త్రిపురాసుర సంహారం చాలు కొన్ని రోజులు మనం వ్యాఖ్యానించుకోవడానికి. అంత రహస్యం ఉన్నటువంటిది త్రిపురాసుర సంహార గాథ. అది చూపిస్తున్నారు. రథక్షోణి యంతా శతధృతి అగేంద్రో ధను రథో రథాంగే చంద్రార్కౌ రథచరణ పాణిశ్చర ఇతి దిధక్షోస్తే కోయం త్రిపుర తృణమాడంబర విధిర్ విధేయై క్రీడంత్యో నఖలు పరతంత్ర ప్రభుధియః. పరమేశ్వర, నువ్వు త్రిపురాసుర సంహారం కోసం బయలుదేరినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి భావన చేస్తున్నాను అంటున్నారు. ఇది మన మనస్సుకి త్రిపురాసుర సంహారకుని యొక్క దివ్య స్వరూపాన్ని ఇస్తున్నారు. ఆయన ఒక రథం మీద కూర్చుని ఉన్నాడు. ఆ రథానికి గుర్రాలున్నాయి, సారథి ఉన్నాడు, చేతిలో విల్లు ఉంది, విల్లుకి నారి ఉంది, నారికి బాణం ఉంది. ఆ ఉన్న స్వరూపంలో ఏది రథం, ఎవరు సారథి, ఏది ధనువు, ఏది రథచక్రాలో చెప్తున్నారు ఇక్కడ. రథక్షోణి, క్షోణి అంటే భూమి, రథ క్షోణి అంటే భూమియే రథముగా ఉన్నది. ఎంత శతధృతి, శతధృతి అంటే బ్రహ్మదేవుడు అని. ఒకసారి ఆయనే అనంత రూపాలు ధరించి ప్రజాపతుడిగా సృష్టి చేశాడని కథలు పురాణాల్లో ఉన్నాయి. అందుకే శతధృతి అంటే బ్రహ్మ అని అర్థం. ఆయన ఎంత, ఎంత అంటే నియమించువాడు, నియంత ఎంత అంటే నియమించువాడు అంటే సారథి అన్నమాట. రథక్షోణి భూమి రథమైతే సారథి బ్రహ్మదేవుడు. ఇక ధనుస్సు ఏదయ్యా అంటే అగేంద్రో ధనుహు, అగ ఇంద్ర, అగ అంటే పర్వతం, పర్వతాల్లో రాజంటే మేరు పర్వతం, మేరు పర్వతమే ధనువుగా అయిన దానికి. ఇక రథాంగే చంద్రార్కౌ, ఆ రథమునకు రెండు చక్రములు ఉన్నాయి. ఆ రెండు చక్రములు ఏమంటే చంద్ర అర్కౌ అంటే సూర్యుడు చంద్రుడు రథచక్రములుగా ఉన్నాయి. ఇక బాణం ఎవరయ్యా అంటే రథచరణపానిశ్శర. ఇందులో ఎన్ని రథ శబ్దాలు వాడుతున్నాడు చూడండి ఇక్కడ. రథక్షోణీయం తా శతధృతి రగేంద్రో ధను రథో రథాంగే చంద్రార్కౌ రథచరణపాణి. ఇక్కడ రథచరణపానిశ్శర, రథచరణపాణి అంటే రథచరణం అంటే రథాంగము, దాన్ని పానీయందుకు అలవాడు అంటే రథాంగపాణి రక్షోభ్య. రథాంగపాణి అంటే విష్ణువు, రథచరణపాణి అంటే విష్ణువు. ఆయనే శరహ, బాణముగా అయ్యాడు. అలా బయలుదేరెట్టిన ఇంత సరంజామా ఏర్పరచుకుని త్రిపురాసుని సంహరించడానికి బయలుదేరాడు. దిదక్షే దిదక్షోస్తే కోయం, ఇంత బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంటే త్రిపుర తృణం, త్రిపుర తృణం. త్రిపురాసురుణ్ణి కూడా గడ్డి గుంపుతో పోల్చాడు ఈయన. మొత్తం త్రిపురాసురులంతా కూడా శివుడి దృష్టిలో ఎలాంటి వాడు అంటే గడ్డి కుప్పలు లాంటి వాళ్ళు. అంత గడ్డి కుప్పలను తగలబెట్టడానికి ఇవన్నీ పట్టుకెళ్ళాలా? ప్రళయకాలంలో సమస్త భువనాలని తన ఒక్క పాలనేత్రంతో దగ్ధం చేసే పరమేశ్వరుడు కేవలం త్రిపురాసురులనే మూడు గడ్డి కుప్పలను తగలబెట్టడానికి ఇన్ని రెడీ చేసుకుని వెళ్ళాలా అంటే, ఇవి సృష్టి విలాసం కోసం తన నుంచి ఆవిర్భవించిన లీలాస్వరూపాలు ఈ దేవతలందరూ. మరి ఆ దేవతలు తన నుంచి వచ్చిన వాళ్లతో తాను ఆడుకోవాలి కదా, అందుకోసం వాటన్నిటినీ తన పరికరాలుగా చేసుకుని వాటి ద్వారా చేసినట్టు కనిపించాడే గాని అవి ఆయనకు నిజానికి అవసరమే లేదు అని చెప్పడానికి చెప్తున్నాడు. ఇవి విధేయై క్రీడంచో నకలు పరతంత్ర ప్రభుధియ, ప్రభుధియ నువ్వు సకల జగత్తుకి ప్రభువి, అటువంటి నీ యొక్క బుద్ధి పరతంత్రమేనాడు కాదు. అంటే ఇతరుల సహాయం తీసుకుని వారిని సంహరించవలసిన స్థితిలో నువ్వు లేవు, మరి వీరందరి సహాయం ఎందుకు తీసుకున్నావయ్యా అంటే, ఈ దేవతలందరూ నా నుంచి వచ్చిన వారు గనక వీరికి లోకరక్షణనే పని పెట్టాను గనక లోకరక్షణ కోసం నేను బయలుదేరినప్పుడు ఆయన పని ఆయన చూసుకుంటాడులే, మన మానాన్ని మనం నిద్రపోదామని వాళ్ళు ఊరుకోకూడదు. వాళ్ళు వచ్చి వాళ్ళు వేయాల్సిన చేయదు వాళ్ళు వేయాలి, కానీ చెయ్యి వేసారు కదా అని వాళ్ళ వల్ల జరిగిందని వాళ్ళు అనుకోకూడదు. చాలా రహస్యం చూడండి, త్రిపురాసురులు వచ్చి లోకాన్ని క్షోభ పెట్టారు నిజమే, వాళ్ళు వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారు, ఏమని స్వామి రావయ్యా రక్షించు అని. సరే శివుడు వచ్చాడు, శివుడు బయలుదేరాడు కదా అని చంపుకుంటాడులే, మన మానాన్ని మనం వెళ్ళి నిద్రపోదామని అనుకోకూడదు. ఎందుకంటే మన కోసం స్వామి బయలుదేరాడు కనుక మనము మన వంతు సాయం చేయాలి అని వెళ్ళాలట. వెళ్ళి కలిస్తే అప్పుడు పనిచేస్తుంది అది. ఎందుకు లేకపోతే వీళ్ళకి ఆ విజయంలో అనుభవం లేదు, భాగం ఉండదు. ఎందుకు? లోకరక్షణ కోసం వాళ్ళు సహకరించాలి, పరికరాలుగా మారాలి. అది చూపిస్తున్నాడు. ఈ రహస్యం తెలియంటే కొంచెం రామాయణం వైపు మనం వెళితే రామచంద్రమూర్తి రావణ సంహారానికి బయలుదేరినప్పుడు వానరులందరినీ కూడగట్టుకుని వెళ్తాడు. వెళ్ళినప్పుడు వానరులందరూ కూడా మేము రాముడికి సహాయపడుతున్నామని అనుకుంటారు. అనుకోనిచ్చాడు ఆయన కూడా ఏమీ కాదనలే. మీరెందుకయ్యా నాకు మీ సహాయం నాకు కావాలా అనలేదు రామచంద్రమూర్తి, అనలేదు. ఎందుకంటే మర్యాద పురుషోత్తముడు ఆ మాట అనడు, అందుకు అనలేదు. కానీ రావణ్ణితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చిట్ట చివరికి రావణ్ణి మూల సైన్యమునకు మహాబలగం ఉంది, దానిని ఏ ఒక్కరూ కొట్టలేకపోతారు. చివరికి హనుమంతుడు సుగ్రీవుడు కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతారు. అప్పుడు రామచంద్రమూర్తి తాను ఒక్కడు తన ధనస్సు నుంచి బాణపరంపరని వేసి తగలబెడతట మొత్తాన్ని. అప్పుడు వర్ణిస్తారు, త్రిపురాసుర సంహారం చేసిన శివుని వలే ఉన్నాడు రాముడు అని వర్ణిస్తారు ఇక్కడ. అలా సంహారం చేయగా అప్పుడు హనుమదాదులు అనుకుంటారట, ఈ మొత్తం మన చేత వారధి కట్టించడం, మనందరి సహాయం పొంది చేయడం ఇదంతా ఈయన యొక్క నటన, ఈయన ఒక్కడు చాలయ్యా మొత్తం రావణ్ణి చంపడానికి. కానీ మనం కూడా ఇందులో భాగం కల్పించుకోవాలి. ఎందుకంటే దేవతల కోసం ఆయన పనిచేశాడు కనుక దేవతలమైన మనమందరం కూడా వానరులుగా ఉండి అందులో పాలు పంచుకోవాలి. అంతేగాని మన మానాన్ని మాత్రం నిద్రపోతూ కూర్చోకూడదు కనుక వచ్చేమే కానీ నిజంగా మనమా రాముడికి విజయం ఇచ్చేవాళ్ళం అనుకున్నారట. అది కాదు ఇప్పుడు మనకి ఇక్కడ గుర్తు రావాలి. అలాగే త్రిపురాసుర సంహారం కోసం వెళ్ళినప్పుడు కూడా తను ఏ దేవతాశక్తుల్ని తన నుంచి చూపించాడో ఆ దేవతాశక్తుల్ని తాను వినియోగించి ఆ పని చేస్తున్నాడు. ఇది విశేషం. ఎందుకంటే ఆ దేవతాశక్తుల నుంచి ప్రచరించేది శివుని శక్తి, దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు స్వామి. కానీ నిజానికి త్రిపురాసుర సంహారం అనేటువంటిది చాలా భావించవలసిన గొప్ప విషయం. వాళ్ళు ముగ్గురు రాక్షసులు బహువిధ పురాణాల్లో బహు ప్రకారములుగా చెప్పబడ్డప్పటికీ కూడా చిన్న చిన్న భేదాలున్న ప్రధాన కథను మనం చెప్పుకుంటే ముగ్గురు రాక్షసులు కూడా తారకాసురుని పుత్రులని, తారకాసురుడు సుబ్రహ్మణ్యుడి చేతి సంహరింపబడితే వాళ్ళ పుత్రులు ముగ్గురు తారకాక్షుడు కవలాక్షుడు విద్యున్మాలైన ముగ్గురు ఉన్నారు. వారు బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మవరం వల్ల మయ చక్రవర్తి ద్వారా మూడు నగరాలు నిర్మించుకున్నారు. వాళ్ళు ఒకటి ఇనప నగరం, ఒకటి బంగార నగరం, ఒకటి వెండి నగరం. ఈ మూడింటిని నిర్మించుకుని ఆ మహానగరాలు చాలా ఫుల్లీ ఎక్విప్డ్ అన్ని సదుపాయాలు ఉన్నాయి మహామహానగరాలవి. ఆ నగరాల్లో విహరిస్తూ గర్వంగా తిరుగుతూ ఆ నగరాల్లో చాలా ధర్మంగా ఉండేవారు మళ్ళీ. ఎందుకంటే ధర్మబలం లేకపోతే ఎవరైనా క్షీణించిపోతారు. అందుకే రాక్షసులు సైతం వాళ్ళ రాజ్యాలకి వాళ్ళు ధర్మంగానే చూసుకునేవారు. అందుకే ఇతర దేశాలను కబళించాలని ప్రయత్నించే అగ్రరాజ్యాలు కూడా వాళ్ళ రాజ్యాన్ని క్షేమంగా చూసుకుంటూ ఇతరుల మీద ఆక్రమిస్తాయి. కానీ తన స్వార్థం కోసం తన రాజ్యాన్నే తగలబెట్టడానికి సిద్ధపడే దౌర్భాగ్యం దౌర్జన్యం మనకి ఇప్పుడు ఇక్కడే కనిపిస్తుంది. అంటే రాక్షసులు కూడా లేవని మన వీళ్ళ బుద్ధులు. అదే ప్రారంభవశాత్తు ఈవెన్ త్రిపురాసురుడికి హిరణ్యకశిపుడికి రావణాసురుడికి కూడా ఇలాంటి బుద్ధులు పుట్టలే. అందుకే పాపం రాక్షసులతో కూడా పోల్చి వాళ్ళని అవమానించలేని స్థితిలో ఉన్నాం మనం. సరే, అది విషయాంతరం కాదు. ప్రతి కథలోంచి ఈ సమాజానికి కావలసిన పాఠం నేర్చుకోవాలి. వారిని పురాణ కథలను పక్కన తోసేయడం వల్లే భారతదేశం తన సహజమైనటువంటి ఆత్మశక్తిని క్షీణింపజేసుకుంటుంది. సరే, మొత్తానికి ఈ విధంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు ఈ మూడు పట్టణాలతో విజృంభిస్తూ అక్కడ ధర్మంగానే ఉండేవారట. కావలసిన సంపద ఉంది, అన్ని ఉన్నాయి. సంపదలు ఇవన్నీ వచ్చే వరకు ప్రతివాడు ఒళ్ళు జాగ్రత్తగానే పెట్టుకుంటాడు. కానీ అవి వచ్చిన తర్వాత మదం వస్తుందన్నారు కదా. మదం రాగానే క్రమక్రమంగా వచ్చేది ఏమిటి అంటే ఈశ్వర అవజ్ఞ అనేది ఏర్పడుతుంది. అంటే భగవంతుడి పట్ల అవమాన దృష్టి ఏర్పడడం, క్రమక్రమంగా తంతా తమదే అనుకోవడం. దీనివల్ల క్రమంగా అలసత్వం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది. బద్ధకం పెరగడం వల్ల మూడు ప్రవేశిస్తాయిట. అవి కలిపురుషుడు మూడు రూపాలతో వస్తాడు ప్రతి చోటకి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో ఆయన రావడానికి చాలా కష్టపడేవాడు. ఇప్పుడు ఆయన లేని చోటు వెతకడం కష్టం. అవేమిటంటే లోభము క్రోధము కలహము అని మూడు రూపములతో వస్తాడు. అప్పుడు వచ్చేటప్పటికి ప్రతి జీవికి లోభం. ఈ లోభం దేనివల్ల పుడతాయి? కామక్రోధాలే ప్రధాన శత్రువులు. ఈ కామక్రోధాల్లో కామం నుంచి పుట్టే వికారములు మోహము లోభము, క్రోధం నుంచి పుట్టే వికారాలు మదము మాత్సర్యము. వీటిని కలిపి ఆరు అన్నాం మనం, కామక్రోధ లోపమోహ మదమాత్సర్యములు. కానీ నిజానికి రెండు జంటల నుంచి పుట్టినవి మిగిలిన నాలుగు కూడా. అది కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ అని చెప్పారు. అందుకు ఈ రెండింటి వల్ల వచ్చే వికారాలు ఇవన్నీ, ముందు ఒక లోభం ఏర్పడి క్రోధం ఏర్పడి కలహం, ఒకడంటే ఒకరికి పడదు, ఒకరినొకడు కొట్టుకోవడం, ఒకరినొకడు హింసించుకోవడం. అబ్బా, ప్రజెంట్ సీన్ని ఎంత చెప్తున్న దశలో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయగా వాళ్ళు ఒక వరం కోరుకున్నారు. అదేమిటి అంటే ఎవరికైనా మృత్యువు తప్పదు నిజమే, కానీ మా నగరాలు మూడు ఒక్క లైన్లోకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఎక్కడా లేని రథమెక్కి ఒక్క బాణంతో దెబ్బ కొడితే అప్పుడు మేము చావాలంతవరకు చావకూడదన్నారు. ఇది ఎప్పుడు ఇంత కాంబినేషన్ రావడం ఎప్పుడు సాధ్యం కాదు కనుక ఎప్పుడు బతికిపోతామని ప్రతి రాక్షసుడు ఇదే తెలివితేటలు. వీటినే రాక్షసు తెలివితేటలు అంటారు. ఇంకా చెప్పాలంటే చావు తప్పించుకునే చావు తెలివితేటలు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా తప్పదండి, ఇవన్నీ మనకు పాఠాలు. నువ్వు ఎంత నాలెడ్జ్ ఉపయోగించి మృత్యువుకు దూరం అవుదామని ప్రయత్నించినా మృత్యువు కబళించక తప్పదు. మృత్యువు అంటే ఏమిటో నేను తెలిసే వరకు ఈ మూడు పట్టణాలు శాశ్వతంగా ఉండిపోవాలి అనే తాపత్రయపడడం అంత అజ్ఞానం మనకు లేదు. దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే అహంకారమే త్రిపురాసురుడు. కానీ మూడు పట్టణాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. మూడు పట్టణాల్లో ఉన్న ఈశ్వరత్వమే శాశ్వతం. అది తెలుసుకోక మూడు పట్టణాలే శాశ్వతం అనుకుని, దీనిలో అనుభవించే భోగాలే శాశ్వతం అనుకుని, ఇది ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం. ఇప్పుడు అర్థమైందా త్రిపురాసులు ఎక్కడున్నారో? ప్రతి వాడిలో భద్రంగా ఇప్పటికీ ఉన్నారని అర్థం. ప్రతి వారికి మూడు పట్టణాలు ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. వీటిలోనే మనం ఈ స్థూల సూక్ష్మ కారణాలతోనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే మరియు మూడు పట్టణాలు నిర్మించుకుంటున్నాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Matyandina Shaka, Adhyayam 24.

ఛంద పంక్తిఛంద తుస్న్యాఛందాదిప్రీఛంద త్రిస్తంద జగతి ఛంద రక్తంద విరాఛంద ప్రాతిఛంద పృథివీఛందోంతరిక్షందోంద నక్షత్రాణి ఛందస్తమాఛందః కృషిఛందో వాఛందో మనఃఛందో

ధ్యానే శంభుర్ నయన యుగలం మూర్తి వివవే పర గ్రంథాన్ కేర్వా పరమ శివ జానే పరమత మనస్తే పాదాబ్జే. కిసిని కహా శివ భక్త సే, వో తో భగవాన్ శివ కి సేవా మే లగా హువా థా. అరే క్యా కర్ రహా హై? బోలే హమ్ తో సేవా మే లగే మహారాజ్. అరే సేవా కరేగా క్యా కరేగా, చల్ మే తేరే కో న్యాయ శాస్త్ర పడాఊంగా, తర్క శాస్త్ర పడాఊంగా, బడా భారీ విద్వాన్ బనాఊంగా. తో ఉస్నే ఉత్తర్ దియా, అరే పడనే కే లియే తుమ్ కహోగే మన్ లగా కర్ పడ్, కహోగే నా? జబ్ పడనే లగూంగా ఉస్ సమయ తుమ్ జరూర్ కహోగే కి మన్ లగా కర్ పడ్. అబ్ క్యోంకి మైనే మన్ తో భగవాన్ శివ కే ధ్యాన్ మే లగా ది, తో మన్ ఏకీ హై మేరే పాస్, వో మన్ శివ కే ధ్యాన్ మే లగా ది. అబ్ తుమ్హారే శాస్త్ర పడనే కే లియే మన్ నహీ హోగా తో తుమ్ థప్పడ్ మారోగే, హమ్కో నహీ పడనా హై. లేవ్ జీ, శివ కే ధ్యాన్ సే హటాకర్ మన్ తుమ్హారే తర్క శాస్త్ర పడానే మే నహీ లగానా హై. హా మనస్తే పాదాబ్జీ, హే శివ యే మేరా మన్ ఆప్కే చరణ్ కమల్ మే హమేషా లగా రహే. నివసతు బచ స్తోత్రే ఫణితౌ, ఆర్ తుమ్ కహోగే వ్యాకరణ పడనే కే లియే చలో, తో వ్యాకరణ పడనే కే లియే తుమ్ కహోగే కి పాణినీయ సూత్ర కో రటో, రటనే కే లియే ఐ ఉణ రి లిక్ ఐ ఔచ్ హయ వరట్ లణ యమ గణ నమ్ బోల్నా పడేగా. బాణీ తో మైని శివజీ కి స్తుతి మే లగా ది హై, ఏకీ తో బాణీ హై మేరే పాస్. అబ్ తుమ్హారే పాణినీయ సూత్ర పడనే కే లియే బాణీ కో లానా పడేగా.

ఓషధయ ఓషధయో మే మగోషధయశ్చ చౌషధయో మే మగోషధయశ్చ ఓషధయశ్చ చౌషధయ ఓషధయశ్చ మే మే చౌష

పరిజ్మానం సుఖం సుఖం పరిజ్మానన్నాసత్యాభ్యాం తక్షన్న తక్షన్నాసత్యాభ్యాం నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం సుఖం రథం రథం సుఖం పరిజ్మానన్నాసత్యాభ్యాం తక్షన్న తక్షన్నాసత్యాభ్యాం నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ధేనుం ధేనుం తక్షన్ తక్షన్ధేనుం ధేనుం సబర్దుఘాం సబర్దుఘాం ధేనుం తక్షన్ తక్షన్ధేనుం ధేనుం సబర్దుఘాం సబర్దుఘామితి సబహాదుఘాం యువానా పితరా పితరా యువానా యువానా పితరా పితరా పునః పునః పితరా యువానా యువానా పితరా పితరా పునః పునః సత్యమంత్రాః సత్యమంత్రాః పునః పితరా యువానా యువానా పితరా పితరా పునః పునః సత్యమంత్రాః సత్యమంత్రా ఋజూయవః ఋజూయవః సత్యమంత్రాః పునః పితరా యువానా యువానా పితరా పితరా పునః పునః సత్యమంత్రాః పునరిది పునః సత్యమంత్రా ఋజూయవః సత్యమంత్ర ఇతి సత్యమంత్రాః ఋజుయవ ఇత్యుజుయవః రభవో విష్టి విష్ట్యా అరభవః రభవో విష్టి విష్ట్యక్రత

0: ശിവായ. You're listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Om Adhatrayo Dashodhyayah Sadachara Varnanam Rishaya Vuchuhu Sadacharam Sravayasu Yena Lokanjayer Budaham Dharma Dharma Mayan Bruhi Swarga Narakadam Stadha സൂത ഉവാച സദാചാരയുതോ വിദ്വാൻ ബ്രാഹ്മണോ നാമനാമതഃ വേദാചാരയുതോ വിപ്രോ ഹേതൈരേകൈകവാന് ദ്വിജഃ അല്പാചാരോൽപവേദശ്ച ക്ഷത്രിയോ രാജസേവകഃ കിഞ്ചിദ് ആചാരവാന് വൈജഃ കൃഷിവാണിജ്യ കൃത്യഥ ശൂദ്രബ്രാഹ്മണ ഇത്യുക്തഃ സ്വയമേവ ഹി കർഷകഃ അസൂയാളുഃ പരദ്രോഹി ചണ്ഡാല ദ്വിജ ഉച്യതേ പൃഥിവീപാലകോ രാജാ ഇതരേ ക്ഷത്രിയാ മതാഃ ധാന്യാദിക്രയവാന് വൈശ്യ ഇതരോ വനിഗുച്യത്തെ ബ്രഹ്മക്ഷത്രിയ വൈശ്യാനാം ശുശ്രൂഷു ശൂദ്ര ഉച്യത്തെ കർഷകോ വൃഷലോ ജ്ഞേയ ഇതരേ ചൈവ ദസ്യവഃ സർവോ ഹ്യുഷഃ പ്രാങ്മുഖശ്ച ചിന്തയേത് ദേവപൂർവകാന് ധർമാനർത്ഥാം ച തത്ക്ലേശാൻ ആയം ച വ്യയമേവ ച ആയുർദ്വേഷശ്ച മരണം പാപം ഭാഗ്യം തഥൈവ ച വ്യാധിഃ പുഷ്ടിസ്തഥാ ശക്തിഃ പ്രാതരുത്ഥാനദിക്ഫലം ദിശാന്ത്യാം നിശാന്യയാ മോഷാ ജ്ഞേയ യാമാർഥം സന്ധിരുച്യത്തെ തത്കാലേതു സമുത്ഥായ വിന്മൂത്രേ വിസൃജേ ദ്വിജഃ ഗൃഹാദ്ദൂരം തഥോ ഗത്വാ ബാഹ്യതഃ പ്രാവൃതസ്തഥാ ഉദങ്മുഖ സമാവിശ്യ പ്രതിബന്ധേന്യദിങ്മുഖ ജലാഗ്നി ബ്രാഹ്മണാദീനാം ദേവാനാം നാഭിമുഖ്യതഃ ലിംഗം പിധായ വാമേന മുഖം മന്യേന പാണിനാം മലമുത്സൃജ്യ ചോത്ഥായ തപശ്യേച്ചൈവ തന്മലം ഉദ്ധൃതേന ജലേനൈവ ശൗചം കുറിയാ ജലാദ് ബഹിഃ അഥവാ ദേവ പിതൃർഷി തീർത്ഥാവതരണം വിനാ സപ്തം വാ പഞ്ച വാ തിസ്രോ ഗുദം സംശോധയേൻ മൃദാം ലിംഗേ കർക്കോടമാത്രം തു ഗുദേ പ്രസർവിർഷ്യത്തെ തദവുത്ഥായ ശദ്ധസ്തശൗചം ഗണ്ഡൂഷമഷ്ടകം ഏന കേന ച പാത്രേണ കാഷ്ഠേന ച ജലാദ് ബഹിഃ കാര്യം സന്ത്യജ്യ തർജനീം ദന്തധാവനമീരിതം ജലദേവാ നമസ്കൃത്യ മന്ത്രേണ സ്നാനമാചരേത് അശക്ത കണ്ഠദഗ്നം വാ കടിദഗ്നമഥാപി വാ ആജാനുജലമാസിച്യ മന്ത്രസ്നാനം സമാചരേത് ദേവാദീം സർപ്പയേത് വിദ്വാംസ് തത്ര തീർത്ഥജലേന ച ധൗതവസ്ത്രം സമാദായ പഞ്ചകച്ഛേന ധാരയേത് ഉത്തരീയം ച കിഞ്ചൈവ ധാര്യം സർവേഷു കർമ്മസു നദ്യാദിതീർത്ഥസ്നാനേതു സ്നാനവസ്ത്രം ന ശോധയേത് വാപീ കൂപഗൃഹാദൌ തു സ്നാനാദൂർധ്വം നയേത് ബുധഃ ശിലാദാർവാദികേ വാപി ജലേ വാപി സ്ഥലേപി വാ സംശോധ്യ പീഡയേദ് വസ്ത്രം പിതൃനാം തൃപ്തയേ ദ്വിജാഃ ജാബാലകോക്ത മന്ത്രേണ ഭസ്മനാ ച ത്രിപുണ്ഡ്രകം അന്യഥാ ചേത് ജലേ പാപസ്തതോ നരകമൃച്ഛതി ആപോഹിഷ്ടേതി ശിരസി പ്രോക്ഷയേത് പാപശാന്തയേ യസ്യേതി മന്ത്രം പാദേതു സന്ധി പ്രോക്ഷരമുച്യതേ പാദേ മൂർധ്നി ഹൃദി ചൈവ മൂർധ്നി ഹൃത്പാദ ഏവ ച ഹൃത്പാദമൂർധ്നി സംപ്രോക്ഷ്യ മന്ത്രസ്നാനം വിദുർബുധാഃ ഈശസ്പർശേ ച ദൌ സ്വാസ്ത്യേ രാജരാഷ്ട്രഭയേപി ച അഗത്യാഗതികാലേ ച മന്ത്രസ്നാനം സമാചരേത് പ്രാതഃ സൂര്യാനുവാകേന സായം അഗ്ന്യനുവാകതഃ അപഃപീത്വാ തഥാ മധ്യേ പുനഃ പ്രോക്ഷരമാചരേത് ഗായത്ര്യാ ജപമന്ത്രാന്തേ ത്രിരൂർധ്വം പ്രാഗ് വിനിക്ഷിപേത് മന്ത്രേണ തഃ ചൈകം വൈ മധ്യേർഘ്യം തുരവേർദ്വിജാഃ അഥ ജാതേ ച സായാഹ്നേ ഭുവി പശ്ചിമദിങ്മുഖഃ ഉദ്ധൃത്യ ദദ്യാത് പ്രാതസ്തു മധ്യാഹ്നെ അങ്കുലിഭിസ്തഥാ അങ്കുലീനാം ച രന്ധ്രേണ ജലം ലംബം പശ്യേ ദിവാകരം ആത്മപ്രദക്ഷിണം കൃത്വാ ശുദ്ധാ ചമനമാചരേത് സായം മുഹൂർത്താദർവാക്തു കൃതാ സന്ധ്യാവൃതാ ഭവേത് അകാലാത്കാല ഇത്യുക്തോ ദിനേ തീതേ യഥാക്രമം ദിവാതീതേ ച ഗായത്രീം ശതം നിത്യക്രമാ ജപേത് ആദശാഹാത് പരാതീതം ഗായത്രീം ലക്ഷമഭ്യസേത് മാസാതീതേ തു നിത്യേഹി പുനശ്ചോപനയം ചരേത് ഈശോ ഗൗരീ ഗുഹോ വിഷ്ണുർബ്രഹ്മാചന്ദ്രശ്ച വൈ യമഃ ഏവം രൂപാം ച വൈ ദേവാം സർപ്പയേത് അർത്ഥസിദ്ധയേ ബ്രഹ്മാർപ്പണം നൃതകൃത്വാ ശുദ്ധാ ചമനമാചരേത് തീർത്ഥദക്ഷിണധസ്രഷ്ടേ മഠേ മന്ത്രാലയേ ബുധഃ തത്ര ദേവാലയേ വാപി ഗൃഹേ വാ നിയതസ്ഥലേ സർവാന് ദേവാ നമസ്കൃത്യ സ്ഥിരബുദ്ധിഃ സ്ഥിരാസനഃ പ്രണവം പൂർവമഭ്യസ്യ ഗായത്രീമഭ്യസേ തഥ ജീവബ്രഹ്മൈക്യ വിഷയം ബുദ്ധ്വാ പ്രണവമഭ്യസേത് ത്രൈലോക്യസൃഷ്ടികർത്താരം സ്ഥിതികർത്താരമച്യുതം संहर्तारं तथा रुद्रं स्वप्रकाशमुपास्महे ज्ञानकर्म कर्मेन्द्रियाणां च मनोवृत्तीन्द्रियस्तथा भोगमोक्षप्रदे धर्मे ज्ञाने च प्रेरयेत् सदा इत्थम् अर्थधियाध्यायन् ब्रह्म प्राप्नोति निश्चयम् इत्थम् अर्थधियाध्यायन् ब्रह्म प्राप्नोति निश्चयम् केवलं वा जपेन्नित्यं ब्राह्मण्यस्य च मूर्तये सहस्रमभ्यसेन्नित्यं प्रातर्ब्राह्मणपुङ्गवः अन्येषां च यथाशक्तिमभ्याने च शतं जपेत् सायं द्विदशकं ज्ञेयं शिखाष्टकसमन्वितं मूलाधारं समारभ्य द्वादशाशंस्थितास्तथा विद्ये च ब्रह्मविष्णी च जीवात्मपरमेश्वरान् ब्रह्मबुद्ध्या तदैक्यं च सोऽहं भावनया जपेत् तानेव ब्रह्मरन्ध्रादौ कायाद्बाह्ये च भावयेत् महत्तत्त्वं समारभ्य शरीरं तु सहस्रकम् एकैकस्माजपादेकम् अतिक्रम्य शनैः शनैः परस्मिन् योजयेज्जीवम् जपतत्त्वमुदाहृतम् शतद्विदशकम् देहम् शिखाष्टकसमन्वितम् मन्त्राणाम् जप एवम् हि जयमादिक्रमाद्विदुः जपमादिक्रमाद्विदुः सहस्रम् ब्रह्मदम् विद्यात् शतम् ऐन्द्रम् पदम् विदुः इतरत्वात्मरक्षार्थम् ब्रह्मयोनिषु जायते दिवाकरमुपस्ताय नित्यमित्थम् समाचरेत् लक्षद्वादशयुक्तस्तु पूर्णब्राह्मण ईदितः गायत्र्यालक्षहीनम् तु वेदकार्येण योजयेत् आसप्ततेऽस्तु नियमम् पश्चात्प्रव्राजनम् चरेत् प्रातर्द्वादशसाहस्रम् प्रव्राजी प्रणवम् जपेत् दिने दिने त्वतिक्रान्ते नित्यमेवम् क्रमा जपेत् मासादौ क्रमशोऽतीते सार्धलक्षजपे नहि अत ऊर्ध्वमतिक्रान्ते पुनः प्रैषम् समाचरेत् एवम् कृत्वा रोषशान्तिर् अन्यथा रौरवम् व्रजेत् धर्मार्थयो ततो यत्नम् कुर्यात् कामी न चेतरः ब्राह्मणो मुक्तिकामः स्यात् ब्रह्मज्ञानम् सदाभ्यसेत् धर्मादर्थोऽर्थतो भोगो भोगाद्वैराग्यसम्भवः धर्माचितार्थभोगेन वैराग्यम् उपजायते विपरीतार्थभोगेन राग एव प्रजायते धर्मश्च द्विविधः प्रोक्तो द्रव्यदेहद्वयेन च द्रव्यम् इज्यादिरूपम् स्यात् तीर्थस्नानादिदैहिकम् धर्मेण धनमाप्नोति तपसा दिव्यरूपता निष्कामशुद्धिमाप्नोति शुद्ध्या ज्ञानम् न संशयः कृतादौ हि तपःश्लाघ्यम् द्रव्यधर्मकलौ युगे कृते ध्याना ज्ञानसिद्धिस्त्रेतायाम् तपसा तथा द्वापरे यजनाज्ञानम् प्रतिमापूजया कलौ यादृशम् पुण्यपापम् वा तादृशम् फलमेव हि द्रव्यदेहाङ्गभेदेन न्यूनवृद्धिक्षयादिकम् अधर्मो हिंसिकारूपो धर्मस्तु सुखरूपकः अधर्मादुःखमाप्नोति धर्माद्वै सुखमेधते विद्या दुर्वृत्तितो दुःखम् सुखम् विद्यासु वृत्तितः धर्मार्जनमधः कुर्यात् भोगमोक्षप्रसिद्धये सकुटुम्बस्य विप्रस्य चतुर्धनयुतस्य च शतवर्षस्य वृत्तिम् तु दद्यात् तद्ब्रह्मलोकदम् चान्द्रायणसहस्रम् तु ब्रह्मलोकप्रदम् विदुः सहस्रस्य कुटुम्बस्य प्रतिष्ठाम् क्षत्रियश्चरेत् इन्द्रलोकप्रदम् विद्यादयुतम् ब्रह्मलोकदम् याम् देवताम् पुरस्कृत्य दानमाचरते नरः तत्तल्लोकमवाप्नोति इति वेदविदो विदुः अर्थहीनः सदा कुर्यात् तपसामर्जनम् तथा तीर्था च तपसा प्राप्यम् सुखम् अक्षय्यमश्नुते अर्थार्जनमथो वक्ष्ये ज्ञायतः सुसमाहितः कृतात् प्रतिग्रहाच्चैव याजनाच्च विशुद्धतः अदैन्यात् अनतिक्लेशात् ब्राह्मणो धनमर्जयेत् क्षत्रियो बाहुवीर्येण कृषिगोरक्षणाद्विजः न्यायाजिदस्य वित्तस्य दानासिद्धिम् समश्नुते ज्ञानसिद्ध्या मोक्षसिद्धिः सर्वेषाम् गुर्वनुग्रहात् मोक्षास्वरूपसिद्धिः स्यात् परानन्दम् समश्नुते सत्सङ्गा सर्वमेतद्वै नराणाम् जायते द्विजाः धनधान्यादिकम् सर्वम् देयम् वै गृहमेधिना यद्यत्काले वस्तु जातम् फलम् वा धान्यमेव च तत्तत्सर्वम् ब्राह्मणेभ्यो देयम् वै हितमिच्छताम् जलम् चैव सदा देयम् अन्नम् क्षुद्ध्याधिशान्तये क्षेत्रम् धान्यम् तथात्मान्नम् अन्नमेव चतुर्विधम् यावत्कालम् यदन्नम् वै भुक्त्वा श्रवणमेधते तावत्कृतस्य पुण्यस्य त्वर्थम् धातुर्न संशयः ग्रहीता हि गृहीतस्य दानादै तपसा तथा पापसंशोधनम् कुर्यात् अन्यथा रौरवम् व्रजेत् आत्मवित्तम् त्रिधा कुर्यात् धर्मवृद्ध्यात्मभोगतः नित्यम् नैमित्तिकम् काम्यम् कर्म कुर्यात् धर्मतः वित्तस्य वर्धनम् कुर्यात् वृद्ध्याम् चेन हि साधकः हितेन ಸ್ಮಿತ ಮೇಧ್ಯೇನ ಭೋಗಂ ಭೋಗಾಂಶದಶ್ಚರೇತ್ ಕೃಷ್ಯರ್ಜಿತೇ ದಶಾಂಶಂ ಹಿ ದೇಯಂ ಪಾಪಸ್ಯ ಶುದ್ಧಯೇ ಕ್ಷೇತ್ರೇ ನ ಕುರ್ಯಾ ಧರ್ಮಾದಿ ಅನ್ಯಥಾರೌರವಂ ವ್ರಜೇತ್ ಅಥವಾ ಪಾಪ ಬುದ್ಧಿ ಸ್ಯಾತ್ ಕ್ಷಯಂ ವಾ ಸತ್ಯಮೇಷ್ಯತಿ ವೃದ್ಧಿ ವಾಣಿಜ್ಯಕೇ ದೇಯಂ ಷಡಂಶಂ ಚ ವಿಚಕ್ಷಣೈಃ ಶುದ್ಧ ಪ್ರತಿಗ್ರಹೇ ದೇಯಂ ಚತುರ್ಥಾಂಶಂ ದ್ವಿಜೋತ್ತಮೈಃ ಅಕಸ್ಮಾದುತ್ತಿತೇರ್ಥೇಹಿ ದೇಯಮರ್ಧಂ ದ್ವಿಜೋತ್ತಮೈಃ ಅಸತ್ ಪ್ರತಿಗ್ರಹೇ ಸರ್ವಂ ದುರ್ದಾನಂ ಸಾಗರೇ ಕ್ಷಿಪೇತ್ ಆಹೂಯ ದಾನಂ ಕರ್ತವ್ಯಂ ಆತ್ಮಭೋಗ ಸಮೃದ್ಧಯೇ ಪೃಷ್ಟಂ ಸರ್ವಂ ಸದಾ ದೇಯಂ ಆತ್ಮಶಕ್ತ್ಯನುಸಾರದಃ ಜನ್ಮಾಂತರೇರ್ನೀಹಿ ಸ್ಯಾತ್ ಮದತ್ತೇ ಪೃಷ್ಟವಸ್ತುನಿ ಪರೇಷಾಂ ಚ ತಥಾ ದೋಷಂ ನ ಪ್ರಶಂಸೇ ದ್ವಿಚಕ್ಷಣಃ ವಿದ್ವೇಷೇನ ತಥಾ ಬ್ರಹ್ಮನ್ ಶ್ರುತಂ ದೃಷ್ಟಂ ಚ ನೋವದೇತ್ ನವದೇತ್ ಸರ್ವಜಂತೂನಾಂ ಹೃದಿ ರೋಷಕರಂ ಬುಧಃ ಸಂಧ್ಯಯೋ ಅಗ್ನಿಕಾರ್ಯಂ ಚ ಕುರ್ಯಾತ್ ಐಶ್ವರ್ಯಸಿದ್ಧಯೇ ಅಶಕ್ತಸ್ತ್ವೇಕ ಕಾಲೇ ವಾ ಸೂರ್ಯಾಗ್ರೀ ಚ ಯಥಾ ವಿಧಿ ತಂಡುಲಂ ಧಾನ್ಯಮಾಜ್ಯಂ ವಾ ಫಲಂ ಕಂದಂ ಹವಿಸ್ತಥಾ ಸ್ಥಾಲೀಪಾಕಂ ತಥಾ ಕುರ್ಯಾತ್ ಯಥಾ ಕಾಲಂ ಯಥಾ ವಿಧಿ ಪ್ರಧಾನ ಹೋಮ ಮಾತ್ರಂ ವಾ ಹವ್ಯಾಭಾವೇ ಸಮಾಚರೇತ್ ನಿತ್ಯ ಸಂಧಾನಮಿತ್ಯುಕ್ತಂ ತಮಜಸ್ರಂ ವಿದರ್ಬುಧಾಃ ಅಥವಾ ಜಪ ಮಾತ್ರಂ ವಾ ಸೂರ್ಯವಂದನಮೇವ ಚ ಏವಂ ಆತ್ಮಾಥಿನ ಕುರ್ಯುರ್ ಅರ್ಥಾರ್ಥೀ ಚ ಯಥಾ ವಿಧಿ ಬ್ರಹ್ಮಯಜ್ಞರಥಾ ನಿತ್ಯಂ ದೇವಪೂಜಾರತಾಸ್ತಥಾ ಅಗ್ನಿಪೂಜಾ ಪರಾ ನಿತ್ಯಂ ಗುರುಪೂಜಾರತಾಸ್ತಥಾ ಬ್ರಾಹ್ಮಣಾನಾಂ ತೃಪ್ತಿಕರಾಃ ಸರ್ವೇ ಸ್ವರ್ಗಸ್ಯ ಭಾಗಿನಃ ಇತಿ ಶ್ರೀ ಶಿವಮಹಾಪುರಾಣೇ ಪ್ರಥಮಾಯಾಂ ವಿದ್ಯೇಶ್ವರ ಸಂಹಿತಾಯಾಂ ತ್ರಯೋದಶೋಧ್ಯಾಯಃ ಓಂ
0: ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಶೈವಂ ಡಾಟ್ ಆರ್ಗ್ ರೇಡಿಯೋಸ್ 24/7 ಸ್ಪಿರಿಚುವಲ್ ಚಾನೆಲ್ಸ್ ಫ್ರಮ್ ಶೈವಂ ಡಾಟ್ ಆರ್ಗ್ ಓಂ ನಮಃ ಶಿವಾಯ
2: సాధారణంగా లోకంలో ఈ పనులు చేసేవారికి పెద్ద పరమార్థ విచారణ దృష్టి ఉండదు. వాళ్ళు కుక్షంభరత్వం, పాలు తీసుకెళ్లడం, ఇవ్వడం, వాళ్ళు ఏదైతే ఇవ్వడం, లెక్క పెట్టుకోవడం, మళ్లీ పాలు చేసుకోవడం, నీళ్లు మోసుకెళ్లడం, ఇలాగా శారీరక శ్రమ మాత్రమే చేస్తూ ఇదే నిత్యం అనుకుని కడుపు నింపుకునే వాళ్ళు సామాన్యులు, అతి సామాన్యులు. వీరు కూడా ఈయన చూస్తున్నారండి. వీరే కాదు, విశ్వాభూతాని సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా వాళ్ల చేత కూడా సదృష్ట చూడబడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన చూసేస్తూ ఉన్నారు, అందరికీ కనిపించిపోతున్నాడండి ఆయన. అంటే పరమేశ్వరుడు ఎవరికి కనబడ్డు అని ఒక అజ్ఞానం ఉందే, దాన్ని పొగుడుతుంది వేదం. ఇక్కడ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తాడు, ఆయన గురించి ఆలోచించని వాళ్లకు కూడా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. తనకు క్షింభరత్వం చూసుకునేటువంటి గోపాహ ఉదాహార్య విశ్వాభూతాన్ని అందరూ కూడా ఆయన చూస్తున్నారు, కానీ ఆయన శివుడిని మాత్రం వాడు తెలుసుకోలేకపోతున్నాడు. అది విశేషం. అందుకే గోపాహ ఉదాహార్య విశ్వాభూతాన్ని అంటే మిగిలి వా ఇద్దరు అలా చూస్తున్నారు, ఆ సాధనలే లేని వాళ్ళు ఇలా చూస్తున్నారు. కానీ ఆ సాధనలు కొంచెమైనా చేసేవాడు, వాటి మీద ఆసక్తి కలవాడు ఆయనే ఈయన అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు సూర్యుణ్ణి ఒక మండుచున్న అగ్నిగోళము ఇలా రాసుకుంటాడు వాడు. అగ్నివాయు సూర్యులు ఇవన్నీ, దాని మండుచున్న అగ్నిగోళము, దానిలో వాయువులున్నాయి, దానిలో మచ్చలున్నాయి అని వీడు రాస్తూ ఉంటాడు. వాడి వల్ల బ్రతుకుతూ కూడా సూర్యభగవానులు ఆయనలో ఏ ఉన్నాయో మనకేం తెలిసి చెప్పండి. కనుక ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తల్లి అన్నం పెడుతూ ఉంటే అమ్మ అంటే ఏమిటి అని అంటే, అమ్మ అంటే మా అమ్మ 5 అడుగులున్నది, ఆవిడ ఎర్రని వర్ణముతో ఉన్నది, ఆమె అన్నం చేత్తో పెడుతుంది, నేను తింటాను అని అమ్మని ఒక శరీరముగా, ఒక అస్థి పంజరంపై కప్పిన చర్మంలా చూసేవాడు ఎలాంటి వాడు, సూర్యభగవాన్ని ఒక గ్రహంలా చూసేవాడు అలాంటి వాడు. అమ్మా అనే భావం నిలువెల్లా దర్శించగలిగిన పసిపాప మాత్రమే అమ్మ వాత్సల్యాన్ని అర్థం చేసుకోగలడు. అమ్మ యొక్క మాంసము, అమ్మ యొక్క ఎముకు, అమ్మ యొక్క శరీరము మనకు అన్నం పెట్టట్లే. వీడు నా బిడ్డ అనేటువంటి అమ్మ యొక్క వాత్సల్యం మనకు అన్నం పెడుతుంది. అలాగే సూర్యభగవానుడిలోంచి ఈ ప్రపంచం మీద వీరు నా బిడ్డలు అనేటువంటి ఈశ్వర వాత్సల్యం మన వైపు కురిసి మనకు అన్నం పెడుతుంది. అందుకు ఆ మనకు అన్నం పెడుతున్న అమ్మలో మాతృభావాన్ని చూసి నమస్కరించడం ఎలాంటిదో, మనకు వెలుగు పెడుతున్నటువంటి ఆ సూర్యుడిలో ఈశ్వర భావాన్ని చూసి నమస్కరించే ఉదాత్త సంస్కారం నేర్పిన భారతీయ మహర్షులకు నమస్కారం. అలా చూడమని అసౌయస్తామ్రో అరుణౌతభ భృస్సుమంగళ అని చెప్పి గోపాహ ఉదహార్య విశ్వాభూతాది సదృష్ట అందరికి కనబడుతున్నాడయ్యా. ఈశ్వరుడు కన్నా ఇప్పుడు ఇది ఆలోచిస్తే ఆయన ఎంత కరుణామయుడు అర్థం చేసుకోండి. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకుంటున్నవాడు అన్న ఒక్క విషయం అర్థమవుతుంది కదా. అది తెలిస్తే చాలు, నారాయణ సూర్యనారాయణ శంకరా నువ్వు ఎప్పుడూ సుమంగళుడవు శివుడవు. పరమశివుడు సౌరమండల మధ్యస్థుడై గోచరిస్తున్నాడు. అందుకే ఆయన ఎలా కనబడుతున్నాడయ్యా అంటే వేదం ఇక్కడ దర్శించిన విశేషం చూడండి. హిరణ్య బాహువై ఆయన ఆ అపూర్వమైన ఆకాశ మండలంలో ఆ సూర్య మండలం అనే పరిధి ఉందే అదే ధనుస్సై ఆ ధనుస్సు నుంచి కిరణాలనే బాణాలని పంపిస్తూ లోపలున్నాడా పరమేశ్వరుని అలా చూడడం తెలుసుకోండి. అయితే ఒక మహావస్తువు చుట్టూ వెలుగు బాగా ఉంటే మనకు వస్తువు ఏంటో కనిపించదు, వెలుగు పుంజమే గోచరిస్తుంది. అలాగా ఆ మహామండల మధ్యవర్తి అయి ఉన్న ఆ పరమశివుడు నీలలోహితుడు. అతన్ని మనం ధ్యానంతో భావించితే హిరణ్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని దర్శించగలం. అందుకే రెండు మంత్రాలకి కూడా ఆదిత్యాత్మక రుద్రస్వరూపుడని చెప్పి దీనికి ధ్యాన శ్లోకంగా మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీదితిమఖండిత ద్యుతిం చింతయే ముని సహస్ర సేవితం. అందుకే సూర్యభగవాను కిరణజాలాలు వస్తూ ఉంటే అందులోంచి దేవతాశక్తులు ప్రసరించి పృథ్వీ మీదకు వస్తూ ఉంటాయి. మనకంటి కనబడవవి, మనకు కనబడకపోయినా పనిచేస్తుంటే ఒక విద్యుత్ తీగలోంచి ప్రసరిస్తున్న విద్యుత్తు మాత్రం మనకంటి కనిపిస్తుందా? మన గోడ మీద ఉన్న విద్యుత్ తీగలోనే విద్యుత్తు కనిపించినప్పుడు అనంత ఆకాశముల నుంచి భూమిపై ప్రసరిస్తున్నటువంటి ఆ కిరణజాలాలలో దాగి ఉన్న దేవతాశక్తులు మనకు కనిపిస్తాయా? అందుకే ఆ కిరణజాలాల నుంచి అంటి పెట్టుకుని మంత్రశక్తులు దిగుతూ ఉంటాయట. ఎందుకంటే తద్దేవతల్ని స్తోత్రం చేస్తూ అది విశేషించండి ఎలా వర్ణించారు. ఆ వస్తున్న మంత్రశక్తుల్ని ఋషి తపస్సుతో దర్శిస్తాట. అపూర్వమైన యోగం అది. అది శబ్దం యొక్క రహస్యం ఇంకా మనం ఆలోచిస్తే యోగంలో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాం దైవ విజ్ఞానం అంటే కాలక్షేపం కాదు. ఆలోచించగలిగేటువంటి మేధస్సుంటే ఎన్ని చెప్పచ్చా మనం. ఈ విధంగా అసౌయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉదయినం గోప అదృశన్న దృశన్నుదహార్య. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం. అతి సామాన్యులకు కూడా గోచరించువాడు అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్దాం. గోపాహ ఉదహార్య విశ్వాభూతాని ఈ మూడు ఏమిటి అంటే సూర్యమండలం నుంచి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలని గ్రహించేవాళ్లు తెలుసుకునేవాళ్లు వీళ్ళు ముగ్గురు. మొదటి వారెవరు? గోపాహ సూర్యకిరణముల్లో ఉండే శక్తుల్ని గ్రహించేవాళ్లని గోపాహ అన్నారు. వారు గ్రహించినట్లుగా మనం గ్రహించలేం. వారెవరయ్యా? గోపాహ అంటే గోపా, గోప శబ్దానికి అర్థం పాలకులు అని అర్థం. గోపనము అంటే పాలన చేయుట రక్షించుట అని అర్థం. అందుకే గోప్త్రీ గోవింద రూపిణి చదువుకున్నాం కదా, కనుక గోప అంటే పాలించువాడు అని అర్థం, రక్షకులు అని అర్థం. గోపనము చేయుట రక్షించుట. మన చర్మం మన యొక్క శరీరాన్ని గోపనం చేస్తుంది అంటే అర్థమేంటి, లోపలున్న ఎముకలు ఇవన్నిటి రక్షిస్తుంది. కనుక రక్షణ అంటేనే గోపనము అని అర్థం. ఇలా గోపనము చేయువారెవరో వాళ్ళు గోపాహ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారండి. ఒకడు కాదు రెండు కాదు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనడం మూర్ఖత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళందరూ దైవం ఒక్కడే ఆ విషయం కూడా మనకే చెప్పింది. ఆ దైవం తన నుంచి ప్రసరించిన ఈ శక్తులు ఉన్నాయే అవి గోపాహ అంటే దేవతలు అని అర్థం. విశ్వరక్షక శక్తుల్ని గోపాహ అని అంటారు. ఆ దేవతలందరినీ తన వైపు ఆకర్షించి కాపాడేవాడే గోపాల కృష్ణుడు. అంతేగాని కేవలం భూమి మీద అవతరించి తిరిగిన వాడే అని కాదు, ఆ స్వరూపాన్ని ఇలా చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్యం వేదంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భూమి మీదకు చూపించడానికి వచ్చాడు. అందుకే అందనటువంటి ఆ వస్తువు గోపకులకు కూడా కనిపించి తిరిగిందయ్యా అంటున్నాడు. అంటే కృష్ణావతారం గుర్తొచ్చింది కదా. అందనటువంటి ఆ పరమాత్మ భూమి మీదకు దిగి వచ్చి గోపకులకి నీళ్లు మోసుకు తిరిగే వాళ్ళకి అందరికీ కూడా కనిపించిపోయాడయ్యా అవతరించి. అందుకే అన్నాను రుద్రమంత్రాల్లో అన్ని రూపాలు చూడొచ్చు, కృష్ణుడు కూడా కనబడతాడు మీకు ఇక్కడ, అవునా లేదా? ఇక గోపాహ అంటే సూర్యశక్తులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క అసలు దైవీ శక్తిని గ్రహించగలిగేవారు దేవతలు మాత్రమే. ఆ దేవతలే ఆ కిరణజాలాల్లో దాగి ఉంటారు. అందుకే చిత్రం దేవానాముదగాదనీకం, ఆ అక్కడ దేవానాం ఉదగాత్, ఈ స్వరూపం వీటి యొక్క విశేషములు గమనించండి మీరు. ఉదగాత్ దేవానాం, ఆ భావమే ఇక్కడ ఉదహార్య గోపాహ, ఇది అర్థం. కొందరు భాష్యకారులు గోపాహ అంటే పాలు మోసుకెళ్లే వాళ్ళు, ఉదహార్య అంటే నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు అని లౌకికంగా వ్యాఖ్యానించారు. కానీ వేదంతోనే వేదానికి అర్థం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకుంటే అక్కడ ఉదగాదనీకం, ఇక్కడ ఉదహార్య, అక్కడ దేవానా అన్నప్పుడు ఇక్కడ గోపాహ అర్థం చేసుకుంటే, వేదిక అర్థములే మనం గ్రహిస్తే గోపాహ అంటే దేవతాశక్తులు మొదలు గ్రహించాయి. ఉదహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు అన్నారు. నీళ్లు మోసుకు వెళ్లే వాళ్ళు అంటే ఎవరు? మనకు నీళ్లు మోసుకుని కుండలతో నీళ్లు మోసుకునే వెళ్లేవారు ఉన్నారు ఆకాశంలోనే. వాళ్ళుంటేనే మనకు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళెవరు? పర్జన్య శక్తులు. ఆకాశంలో సూర్యకిరణ జాలముల్లో ఉండే వెలుగుని గ్రహించగలిగే దేవతాశక్తులు కొన్ని ఉంటే, అందులోనుండేటువంటి ఆర్ద్రతని గ్రహించి వాయువుగా కలిసి మేఘములుగా మారి కురిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్జన్య రూప వరుణాది శక్తులన్నీ ఉదహార్య. అది విశేషం, ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం. ఉదహార్య పర్జన్య రూప శక్తులు, ఈ రెండిటినీ కూడా గ్రహించేవాళ్ళు విశ్వాభూతాని మూడు అని గోపాహ ఉదహార్య విశ్వాభూతాని, వీళ్ళందరూ ఆనందంగా గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరమేశ్వరుడు మృడయా తినహ, మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడయ్యా అన్నారు. ఎంత తెలిసేక ఆనందించలేదంటే వాడు జన్మకోదండం. అంటే ఆ సూర్య భగవానుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు అంటే ఏమిటండి, పులకించిపోవట్లే, జగత్తంతా ఆనందిస్తుంది సూర్యుడు వస్తే. మనం అనుకుంటాం జడములని, ఆ జడములైన చెట్లే పువ్వుల రూపంలో వికసించి ఆ సూర్య భగవాన్ని కళ్ళు తెరుచుకు చూసి ఆహ్వానిస్తున్నాయే. పక్షులు ఒక్కసారి మూగబోయి రాత్రంతా కూర్చున్నవి, ఒక్కసారి సూర్యకిరణములు రాగానే ఆనందంతో గొంతులు పిక్కిలకిలలాడుతూ గగనంలోకి రెక్కలు అల్లార్చుకుంటూ వస్తున్నాయి. అవి ఎంత ఆనందిస్తున్నాయో సూర్యోదయంతో, ముసుగుతని నిద్రపోయి మనకేం తెలుసు. అందుకే సుమంగళ మృడయాతినహ, ఇది అర్థం చేసుకోవడం అద్భుతమైనటువంటి సంస్కారం. అలా సర్వ జగత్తు కూడా ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. అందుకే నా స్వామి అయిన శంకరుడు సదాశివుడు రుద్రుడు నన్ను రక్షించడానికి, జగత్తును రక్షించడానికి ఆ దేవతలు, ఆ ఉదహార్యులు, ఈ విశ్వాభూతములు అందరికీ కనిపించి వారందరి ద్వారా తన యొక్క కిరణజాలములను వర్షింపజేస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చెప్తున్నాయి ఈ రెండు మంత్రములు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్పింది శాస్త్రం. ఆదిత్యుణ్ణి శివుడని తెలుసుకో, శివుణ్ణి ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదము లేదు. అందుకు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు సర్వదేవతాత్మకుడై సూర్యస్వరూపంగా గోచరిస్తున్నాడు. అటువంటి సూర్యలింగానికి, సూర్యస్వరూపుడైన రుద్రదేవునకు, ఆ సూర్యమండలంలో ప్రకాశించే నీలకంఠుడు, ఎర్రని జటాజూటము కలిగినటువంటి ఆ త్రినేత్రధారి అయిన పరమేశ్వరునకు నమస్కరిద్దాం. ఈ రెండు మంత్రాల్లో ఉండే సూర్యస్వరూపాన్ని భావన చేద్దాం. మీకు అనిపించవచ్చు దీనికి ఎంత ఆనందిస్తున్నారో, ఇలా మీరు ఒక్కొక్క మంత్రానికి వివరిస్తే 11 అనువాకాలు అవుతాయా, ప్రథమోనువాకమే పూర్తి కాలేదే, ఇంకా 8వ మంత్రం దగ్గర ఉన్నామే. 16 మంత్రాల ప్రథమోనువాకంలో 8 దగ్గర ఆగితే మేమేమనుకోవాలండి? ఏం పర్వాలేదు, ఎందుకంటే ప్రథమోనువాకం బాగా అర్థం చేసుకుంటే తర్వాత వాటికి ఇన్ని అర్థాలు చెప్పక్కర్లేదు. ఒక మాట ఒక చోట చెప్పాము అంటే దానికి సంబంధించే చెప్పేమని కాదు, తర్వాత చెప్పబోయేది కూడా ఇక్కడ చెప్పామని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీనితో మనం అక్కడ తెలుసుకోవచ్చు. శంకర్ల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంటే మిగిలినవే ఉపనిషత్తులు కావని కాదు అర్థం. ఈ 10 బాగా అర్థం చేసుకుంటే మిగిలిన 108 ఎలా అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుందని చెప్పండి. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఇది మనకు చాలా ముఖ్యం. అందుకే మిగిలిన అనువాకాలు లో నమస్కారాలు ఎన్నెన్ని చెప్తున్నా ప్రథమానువాకానికి ఒక ప్రత్యేకత చూపించారు. షోడశోపచార పూజలో ఇందులో చెప్పిన 16 మంత్రాలతోనే షోడశోపచార పూజ చేయడం, మిగిలిన విషయం చెప్పలేదు. అంత గొప్ప విశేషమైన అనువాకం గనక దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే దీన్ని విస్తృత తర్వాత అంతా మనకు గోచరిస్తుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు చెప్దాం, అంతేగాని సగంలో ఆపడం ఎప్పుడూ ఉండదు. పరిపూర్ణంగానే చెప్పుకున్నాం అనిపించుకునేలా చేయకూడదు. ఏదైనా పరిపూర్ణంగా చెప్పామని ఎవరూ అనలేరు సృష్టిలో. ఇలాగా ఆ పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైన స్వామి తన యొక్క ఈ ఆద్యంతరహిత జ్యోతిర్లక్షణాన్నే సూర్యలింగ రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి ఆ సూర్య భగవానుడు ఏదో పగలు చెప్పుకోవాలి కాని రాత్రి ఏమిటండి అంటే, సూర్యుడు పగలంతా వెలిగి తన తేజస్సుని అనేకముల్లో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడట. ఆ వెళ్ళిపోతే మనం వాటిని రగుల్చుకుని తెచ్చుకుంటాం, దానికి అగ్ని అని పేరు. అందుకే అగ్ని కూడా సూర్యస్వరూపుడే. మళ్ళీ ఆయనే చంద్రుడి వైపు తన కిరణాలని పంపించి మనకు పంపిస్తాడు అమృత రూపంలో. ఇంత తీవ్రంగా ఉంటే జనాలు తట్టుకోలేకపోతున్నారని ఆ లైట్ ని ఆయన మీద ఫోకస్ చేస్తాడు, అందులోంచి మళ్ళీ గ్రహిస్తున్నాం మనం. అందుకే పగలు రాత్రి కూడా సూర్యుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఒక చోట పగలు స్పష్టంగా కనబడి ఇంకొక చోటుకి వెళ్ళిపోయినా అంతవరకు పగలు తను పంపించేసేడేవో, ఏ ప్రకృతిలోకి పంపాడో అవి తీసుకునే రాత్రి మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మరుసటి రోజు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆహ్వానిస్తున్నాం. అందుకు సూర్యుడు సర్వకాల సర్వావస్థల్లోనున్న శాశ్వతమైన శివజ్యోతి, అదే పెద్ద జ్యోతిర్లింగం.
3: ఉభయ మంత్రములు అసౌ ఎస్తామ్రో ఒకటి, అసౌ యోవ సర్పతి, ఈ రెండు మంత్రములు ఆదిత్యాత్మకుడైనటువంటి రుద్రుని వర్ణించినటువంటి మంత్రములని, ఆదిత్యుడు మన కోసమని అరుణ బభ్రు తామ్ర అంటే తామ్ర అరుణ బభ్రు వర్ణములతో రోజు గోచరిస్తూ ఉన్నాడు, తన అనంత శక్తుల్ని ప్రసరించి వివిధ విధములుగా ఆదుకుంటున్నాడు. అలా వస్తున్న రుద్రుడు అంటే ఆదిత్య రూపుడైన రుద్రుని వర్ణిస్తున్నారు. ఈ వసు రుద్ర ఆదిత్యులు ఇవందరూ కూడా సూర్యమండల వర్తులైనటువంటి పరమేశ్వరుడైన ఆ ఏక రుద్రుని యొక్క స్వరూపాలు. అందుకు మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి రుద్రుని ఉపాసన చేయాలని ఈ సందర్భంలో నిన్న అంతరాదిత్య ఉపాసన కూడా చెప్పడం జరిగినది. ఆ ఆదిత్యుని ద్వారా లోపల ఆదిత్యుణ్ణి గుర్తించుకుని ఈ ఆదిత్యుడికి ఆదిత్యుడిగా గోచరిస్తున్నటువంటి అసలైన ఆదిత్యుడు, సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించాలి. ఆ పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడానికి ఇన్ని రంగులతో వస్తున్నాడు అక్కడ, తామ్ర అరుణ బభ్రు అని. అయితే ఆయన అసలు రంగేంటి? నిన్ననే చెప్పుకున్నా, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అన్నాం, కానీ ఎలా ఉన్నాడో అలా అంటున్నాం అన్న మాట లేదు ఇక్కడ చూడండి. ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అంటే మనకి ఏ విధంగా కనిపిస్తే మనం బాగుపడతామో ఆ విధంగా ఆయన కనిపిస్తున్నాడు, ఆ కనిపించిన దానికి అనుగుణంగా ఆయన మనం అంటున్నాం. కానీ ఆయన అసలు తత్వాన్ని మొత్తంగా ఆయన చూపించట్లేదు, తన అనుగ్రహ స్వరూపాన్నే మనకు చూపించగలడు పరమేశ్వరుడు. ఆ అనుగ్రహంతో క్రమంగా ఆయన మనం తెలుసుకునేలా చేయగలం. మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? సుమంగళ, సుమంగళ స్వరూపుడు, మృడయాతిన, మమ్ములను ఆనందింపజేసేవాడా స్వామి, సర్వ జీవులని ఆనందింపజేసేవాడు. దీని గురించి వేదంలో మరొక చోట, ఉద్యంతం వా ఏతగుం సర్వాహ ప్రజాహ ప్రతినందంతి అని మరో మంత్రంలో మనకి కనిపిస్తుంది. ఉదయిస్తున్న ఆ స్వామిని చూసి సర్వ ప్రజాహ సర్వజీవకోటి కూడా ప్రతినందంతి, బాగా ఆనందిస్తున్నారు అని. సర్వజీవకోటిని ఆనందింపజేసేవాడు గనక మృడయాతి అని చెప్పారు. ఇలాంటి సౌరమండల మధ్యంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానం చేస్తున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః. ఇది మంత్రం. నీలగ్రీవాయ, నీలకంఠుడైన పరమేశ్వరుడికి నమస్కారం. దీనికి వైజ్ఞానిక అర్థంలో నీలగ్రీవ అంటే, నిన్న మనం చెప్పుకున్నట్లు నీలలోహిత ఇత్యాది వర్ణ విశేషాలు అటు పెట్టి నీలగ్రీవుడు అంటే సౌరమండల మధ్యస్థల్లో నీలకంఠుడై ప్రకాశిస్తున్న పరమేశ్వర స్వరూపం. అదేవిధంగా అంతరాదిత్య మండలమైనటువంటి హృదయ కుహరంలో కూడా ఆ నీలగ్రీవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడయ్య అంటే సహస్రాక్షాయ, ఇది గొప్ప విశేషం, అంటే వేల కన్నుల వాడు అని అర్థం. సహస్రాక్షుడు అనే పేరు మరొకరికి ఉంది వేదంలో. ఎవరికి? ఇంద్రుడికి చెప్తారు సహస్రాక్షుడు అని, వేల కన్నుల వాడు అని. పురాణాల్లో కూడా ఇంద్రుడిని సహస్రాక్ష శబ్దంలో చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రుడు రుద్రస్వరూపుడే అని ఇంద్రునికి కూడా నమస్కరించడం కనబడుతోంది. రుద్రంలో ఇంద్ర స్తుతి కూడా ఉన్నది. ఇంద్రుడు అంటే మళ్ళీ ఈశ్వరుడి యొక్క పేరే ఇంద్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడని ఒక దేవతా విశేషంగా మనం భావించలేదు. పరమేశ్వరుడి పేరే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్రపరమైనటువంటి మంత్ర రాశి చాలా ఉంది. ఈ వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు సరిగ్గా అర్థం చేసుకోలేక ఋగ్వేద కాలంలో ఇంద్రుణ్ణే దేవతగా ఆరాధించేవారని, యజుర్వేద కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువుని రుద్రుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారని వాళ్ళు పుస్తకాలు రాశారు. పురాణ కాలం వచ్చేటప్పటికల్లా ఇంద్రుణ్ణి కేవలం ఒక చిన్న దేవతగా తీర్చిదిద్ది విష్ణువుని ఇటువైపు రుద్రుణ్ణి చాలా పైకి ఎత్తారని వాళ్ళు పుస్తకాలు రాశారు వాళ్ళకి అర్థమైనట్లుగా. వాటిని మనకు ఎలాగూ వేదాలు సంస్కృతం అవి రానేరో పురాణాలు కూడా చదవాలని, తెలుగే రాదు, బాధే లేదు. అందుకేం చేస్తున్నాం, వాళ్ళు రచించిన ఇంగ్లీష్ గ్రంథాలు ఆధారం చేసుకుని మన వాళ్ళు అప్పుడే రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన గ్రంథాలని ఏదో ఒక్క పుస్తకం అధ్యయనం చేసి తెలుసుకోవడం కాదు, ఒక పుస్తకం వెనక 1000 శాస్త్రాల బలం ఉంటుంది, అది విశేషం. అందుకే పరస్పర సమన్వయాత్మకమైన దృష్టితో మనం పరిశీలించాలి. ఎప్పుడు కూడా పొరపాటున దేవతా నింద చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విష్ణు పురాణం మీరు చదవడం మొదలు పెడితే, విష్ణు భక్తులకు విష్ణువు యందు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపిస్తారు. అక్కడ విష్ణు భక్తులు విష్ణువునే పరమదైవంగా ఆరాధిస్తారు, అలాగే శక్తి భక్తులు శక్తినే పరమదైవంగా ఆరాధిస్తారు, శివభక్తులు శివుణ్ణే పరమదైవంగా ఆరాధిస్తారు. దీన్ని పారమ్యము అని అంటారు, శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం. కొన్ని గణపతి పారమ్యాలున్నాయి, కొన్ని సూర్య పారమ్యాలున్నాయి. ఆయా దేవతా ఉపాసకులకి అవి పారమ్యములు. అది చేసేటప్పుడు తాను ఉపాసించే దైవం పరమాత్మ అనే భావన కలిగి ఉండాలి, సర్వదేవతాత్మకుడు అనే భావన కలిగి ఉండాలి. ఇతర దేవతలందరూ ఆయనకు అంగభూతములుగా భావిస్తారు. అంగభూతములు అనగానే పొరపాటును కూడా వారిని నిందించరాదు అని ముందు తెలుసుకోవాలి. మన మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ మన చేతిని మాత్రం గట్టిగా కొట్టాడనుకోండి, నన్ను కొట్టేవా అని మనం అంటాం. కాదు, నీ చేతిని కొట్టాను అంటే ఒప్పుకుంటామా? అలాగే ఒక దేవతని నిందించి మరొక దేవతని పొగడ్డం ఎలా అంటే, ఆయన్నే ఒకవైపు నుండి దండం పెడుతూ మరోవైపు నుంచి కొట్టినట్టు. అందుకు ఇది బాగా ప్రధాన సూత్రం హైందవ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంద్రుణ్ణి కొన్ని చోట్ల పురాణాల్లో చూసినప్పుడు మనకేదో తక్కువగా కనిపించినా అక్కడ సందర్భం వేరు, సంకేతం వేరు, ప్రతీక వేరు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే మనకు తోచిన నిర్వచనాలు తీసి సినిమాలు తీసి వాళ్ళని అవమానించితే ఆ పాపం కొన్ని జన్మలెత్తినా తీరదు, మరి వాడు పైకి తరించలేడు. అందుకు దేవతా నింద ఎట్టి పరిస్థితుల్ని చెయ్యరాదు. ఇంద్రశబ్దానికి అర్థం ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంద్రశబ్దం విష్ణు శాస్త్రంలో మనకు కనిపిస్తుంది, అక్కడ ఇంద్రుడుగానే వర్ణించారు. సహస్రాక్ష శబ్దం ఇంద్రుడికి వాడబడింది, పురందర అనే శబ్దం కూడా ఇంద్రుడికి వాడబడింది. ఇవన్నీ దివ్య శబ్దములు. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అనేటువంటి చమక మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి ప్రశస్తి మనకు కనిపిస్తుంది. అక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్ర అని, ఇది విశేషం. అందుకే ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్రశబ్దం ఉత్పన్నమైంది, అంటే ఐశ్వర్యమయుడు అని అర్థం. ఐశ్వర్యమయుడికే మరొక పదం ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటో, ఇంద్రుడు అంటే ఆయనే. ఈయనకి సహస్రాక్షాలట, 1000 కన్నులు వాడని. దీనికి సంబంధించి ఏవో పనికిమాలిన కథలు కొన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం, ఏవో పురాణాల్లో కల్పితమైన కథల్ని తీసుకుని ఆ ప్రమాణం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి సత్యమైనటువంటి ప్రామాణికమైన పురాణాల్లో ఇటువంటి వృత్తాంతాలు కనిపించవు. సహస్రాక్ష అనేది 1000 కన్నులవాడు అని ప్రభువు యొక్క లక్షణం. ఇది ఈశ్వరుడు అంటే ప్రభువు కదా, ప్రభువుకి ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షుడే ఉండాలి వాడు. సహస్రము అంటే 1000 అంటే అర్థం అనంతం అని అర్థం. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లెక్క పెట్టి 1000 కళ్ళు బొమ్మలు గీసుకోవడం కాదు ఇక్కడ. అక్షి అంటే అర్థం కన్ను అనే ఇంద్రియం అని కాదు అర్థం, దర్శన శక్తి అని అర్థం. దేనితో చూస్తామో దానికి అక్షి అని అంటారు. సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లోకంలో మనందరి దర్శన శక్తికి కూడా పరిమితులున్నాయి. ఒక్క కాలాన్నే చూడగలం, ఒక్క దూరాన్నే చూడగలం. అనంత కాలాన్ని అనంత దూరాన్ని చూడగలిగే శక్తి మన యొక్క ఇంద్రియములకు లేదు. మనకి దర్శన శక్తి కేవలం నేత్రమనే ఇంద్రియంతోనే పరిమితమై ఉంది. పరమేశ్వరుడి దర్శన శక్తి ఇంద్రియములతో పరిమితమై లేదు. అందుకే వేదంలో ఆయన కన్నులు లేవు అన్నీ చూస్తాడు, ఆయన కాళ్ళు లేవు అంతా తిరుగుతాడు, ఆయనకు చెయ్యలేదు దేన్నైనా ముట్టుకుంటాడని చెప్పారు. అంటే ఆయన యొక్క ఇంద్రియ శక్తులు ఇంద్రియములనే దాని ఎందు పరిమితమై లేవు, అనంత శక్తి సంపన్నుడు. అందుకే ఆయన చూపు ఎంత కాలమైనా ప్రసరిస్తుంది, ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. రాజైన వాడు కూడా అన్ని వైపుల నుండి పరిశీలించే దేన్నైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక మామూలు పరగణాన్ని పాలించేవాడికి కూడా సహస్రాక్ష లక్షణం ఉండాలి. మరి ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుడికి సహస్రాక్ష లక్షణం ఎంత ఉండాలో చూడండి. ప్రతి జీవి యొక్క సర్వగతులని గమనిస్తూ లోకంలో అనంత బ్రహ్మాండాలని చూస్తూ ఉంటాడు. బ్రహ్మాండంలో మనం చూసే అత్యల్పమైన, మనం దేనికి పనికిరాదనుకున్న చీమ బ్రతుకును కూడా గమనిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అందుకు సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. ఇది కూడా సూర్యపరమైన అర్థమే. మనకు కనిపిస్తున్నటువంటి దర్శన శక్తి సంపూర్ణుడు సూర్యభగవానుడు. ఆయనకే వేదం సహస్రాక్ష అన్నది. ఆ మాటకొస్తే వేదంలో వాడబడ్డ ఇంద్ర, మిత్ర, వరుణ, ఖగ, పూష, సహస్రాక్ష శబ్దములన్నీ సూర్యునివే. సహస్రాక్షుడు ఆయన. ఆయన వచ్చాడంటే ఆయన చూడనిదేమైనా ఉందా అండి? సర్వమును పరిశీలిస్తూ ఉంటాడు. అదే జ్యోతిర్మయమైన పరమేశ్వర తత్వం అది. సర్వతో దర్శన శక్తి కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సహస్రాక్షయా. అయితే చూస్తూ కూర్చుంటాడు ఆయన. కాదు, మీఢుషే తర్వాత గొప్ప మాట అది. మీఢుషే అంటే వర్షణశీలుడు అని అర్థం. అంటే వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు కొరవడమే వర్షం కాదు. పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. అంటే మన వైపు ఏవేవి కురుస్తున్నాయో, అమ్మవారు కురిపించారు కదండి శంకరాచార్యుల స్తోత్రంతో ఒక వర్షాన్ని. ఏ వర్షం? కనకవర్షం. మనకు ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. వర్షములవి అంటే పరమేశ్వరుడు ఏది మనకిచ్చినా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక, ఆయన భూమిక అతీతం. గిరిష అని చెప్పుకున్నాం. గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణత కామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు. ఎవరికేది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి? కాంతిశక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు. అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం. ఇది అధ, క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్యభగవానుకున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషే రెండు పక్కన పెట్టడం ఏంటంటే మనకేది కావాలో మనకన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషే వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని. చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు. కానీ నేను చూస్తూ ఉండడం కాదు, వెంటనే వర్షిణే రెండు రకాలుగా. మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలు ఉన్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు. ఏమిటి? బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణి అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద. అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణి మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలా మంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్లను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులు ఎందుకన్నామంటే ఆయనేట వాళ్ళందరూ కూడా. ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి. ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య సాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ
2: మహనీయ గుణాత్మనే సార్వభౌమాయ మంగళం వేద

చూపిస్తుంది మనకు, సంకేతించి విడదీయలేని బంధాన్ని పతిపత్ని బంధంగా చెప్తారు. అది విశేషం. అంటే దీని అర్థం ఏంటి, పతిపత్ని బంధం ఎప్పుడు విడదీయరానిది అనేది మనం గ్రహించాలి. అది దీనిలో ఉన్న సంకేతం. అందుకే ఒకసారి ఏర్పడితే పతిపత్ని బంధం విడదీయడానికి ప్రయత్నిస్తే అది అన్నేచరల్, దాన్నే రాక్షస ప్రవృత్తి అంటారు. అందుకే విడిపోవడం అనేది భారతీయ సంస్కృతిలో లేదు, అది కలిసి ఉండడమే చెప్తుంది. అందుకే పతిపత్ని భావం అంటే అర్థం విడదీయరాని భావం. అంటే రోదసి రుద్రపత్ని అంటే ఏ రోదసిని మనం చూస్తున్నామో, రోదసి అంటే మన కనుచూపు మేర వెళ్ళగలిగినంత మేర కూడా దాటి ఉన్నటువంటి ఈ ఆకాశ భూమి, మన భూమికి అటు అంతరిక్షానికి ఉన్నటువంటి విస్తృతిలో వ్యాపించిన గ్రహ నక్షత్ర మండలం అన్నీ ఎందులో ఉన్నాయో దీని అంతటికి మనం కలిపి ఏమిటంటున్నాం, రోదసి అని అంటున్నామా. ఈ రోదసి అంతా రుద్రపత్ని, ఆ తేజోమయ స్వరూపుడు అయిన ఆయన యొక్క శక్తి విశేషం. ఇది ఆయన యొక్క శక్తి విశేషం. ఆ మహా రోదసి అంతా వ్యాపించిన వాడు రుద్రుడు. వ్యాపించినప్పుడు ఈ రోదసిలోంచి కదిలి వచ్చింది ఈ జలం అనేటువంటిది. ఎందుకంటే సృష్టిలో

ఇందులో చచ్చిన జలం వేరు, ఆ జలం వేరు. మన అదృష్టవశాత్తు అది హిమవద్ గిరిపై దిగి భరత భూమిలో ప్రవహించి ఆ కేదారనాథుని సేవించి క్రమక్రమంగా వారణాసీపతిని అక్కడ అభిషేకించి అలా సముద్ర గామిని వెళ్ళినటువంటిది గంగ. అందుకు అంతరిక్ష స్థానంలోంచి దిగింది. ఆ దిగినప్పుడు మీరు గమనించితే ఆ దృశ్యాన్ని ఎలా చూపిస్తున్నాడో చూడండి, అది విష్ణు పదం. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రోదసి అంతా ఆక్రమించింది ఆయనే కదా, ఆక్రమించిన ఆయన పై నుంచి దిగి నెమ్మదిగా వచ్చింది. అందుకు రోదసి రుద్రపత్ని శివుని జటాజూటంలోకి దిగడం అని. అందుకే శివుడి కేశముడి పేరు కూడా వ్యోమకేశుడు అని పేరు. వ్యోమము అనగా కనబడే ఆకాశమే ఆయన కేశస్థానం అని చెప్పడం. రెండు లేయర్స్ గా డివైడ్ చేస్తే పైనుంచి క్రిందికి చూసి మన వ్యోమం దగ్గర గీత గీసుకోవాలి. గీత గీసుకుంటే ఆ పైనుంచి వ్యోమం వరకు చూస్తే అప్పుడు ఆ పైనుండి వ్యోమం దాకా వచ్చినప్పుడు వ్యోమపు ఆరంభం దానికి పైదానికి పాదమైందా లేదా, ఇక్కడ నుండి మనం పరిశీలించితే ఈ వ్యోమ ప్రారంభం ఇక్కడ నుంచి అక్కడ శిరస్సు అయిందా లేదా, అదే విష్ణు పాదం నుంచి శివుని జటాల జూటంలోకి దిగడం అనేది. ఇలాంటి అపూర్వమైన వైజ్ఞానిక దృష్టిని పురాణ కథ ద్వారా తెలియజేస్తే మన విజ్ఞానాన్ని వదిలి అజ్ఞానాన్ని ఆశ్రయించి దీన్ని మళ్ళీ విభేద దృష్టిని తీసుకొచ్చి గొప్పలా ఎక్కువ వైపు వెళ్ళకూడదు. అపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని చెప్తుంటే మనం ఇంకా సంకుచితంగా ఆలోచించమండి చెప్పండి. అందుకు ఆ స్వామి యొక్క జటాజుటాన్ని వ్యోమకేశ్వరడంలో గాని రోదసి రుద్రపత్ని అనే వేదమంత్రం గాని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించితే భారతీయుల భావనలో ఎంత విశ్వ విజ్ఞాన దర్శనం ఉందో మీరు గమనించవచ్చు. ఇదేదో మనం బట్టతలకి మోకాలకి ముడిపెట్టినట్లు ప్రతిదానికి సైన్స్తో లింక్ చెప్పాలి అనే తాపత్రయంతో చెప్తున్న మాట కాదు. సైన్స్ ఒప్పుకున్న వేదం మనం చెప్పనవసరం లేదు, వేదం ఒప్పుకున్న సైన్స్ అని చెప్తాం మనం. ఎందుకంటే ఈ సైన్స్ ఇవాళ ఒకటి చెప్తుంది, రేపు ఒకటి చెప్తుంది, వేదం అలా కాదు. వేదం శాశ్వత సత్యాన్ని చెప్తుంది. అందుకు ఈ సైన్స్ ఒప్పుకున్న వేదం కోసం మనం ప్రాపులాడద్దు, వేదం ఒప్పుకున్న సైన్స్ని చెప్తాం. అందుకే వేద విజ్ఞానం చాలు మనకు. వేద విజ్ఞానంలో గంగావతరణ ఘట్టం చాలా అపూర్వమైనటువంటిది. ఈ ఒక్క లీలలో ఎన్ని ఉన్నాయో చూడండి. అలాగే ఈ లీలలోనే మనకు ఒక అపూర్వమైన యోగ దర్శనం కూడా లభిస్తుంది. ఆ రోదసి రుద్రపత్ని అంటే శివస్థానమైనటువంటి శిశుమ్న, ఆ పైన మనకున్నటువంటి పైన అంతరిక్ష స్థానం సహస్రార కమలం, అది మనకి ఆకాశ స్థానం. మూర్ధిని ద్యౌ అని మాట, దానిపైన ఉన్నటువంటిది ఈ మూర్ధమును కూడా పైన ఉన్నటువంటి స్థానం ఏదో బ్రహ్మరంధ్ర స్థానం, అది మన శరీరంలో ఆకాశ స్థానం. అచ్చంగా విశ్వం ఎలాగో మన శరీరం అలాగే నిర్మాణం చేయబడుతుంది. మీరు పరిశీలించండి, మీరు తిన్న ఆహారం క్రమంగా అరిగి రసంగా మారి ఊర్ధ్వంగా చేరి మెదడును తడిపి ఎంజైమ్స్గా మారి ఆ పైన భూమధ్యంలో నాడీ మండలం నుంచి క్రమంగా ప్రతి ఇంద్రియానికి ప్రసరిస్తుందని విజ్ఞాన శాస్త్రం చెప్తాను. అలాగే భూమి యందు కూడా జరుగుతుందా లేదా, భూమి యందున్న జలములన్నీ ఆకాశంలోకి వెళ్ళి అక్కడ నుండి వర్షంగా కురిసి భూమిని రసవంతం చేస్తుంది. అలాగే మన శరీరంలో కూడా జరుగుతుంది. చూడండి విశ్వంలోని వ్యక్తిలోని ఒకే నిర్వహణ ఇది. మనం పరిశీలించితే దీనిని ప్రేరేపించే ఆవలి శక్తులున్నాయి, వాటిని సూక్ష్మ చక్రములు అని యోగ విద్య అంతా వాటిని చెప్పబడుతుంది. కుండలిని విద్య ఇత్యాదులన్నీ దానిలో క్రమంగా మనం ఆ ఊర్ధ్వ దృష్టిలోకి వెళితే ఆ పైన అంతరిక్షం నుంచి కురుస్తుందే అదే అసలైన అమృత శక్తి ప్రవాహం. దానినే సహస్రారంభుజారూఢా సుధా సారాభివర్షిణి అని చెప్పినట్లుగా. అందుకు ఆ దివ్యమైనటువంటి ఆ సుధాసార అభివర్షణమే గంగా ప్రవాహం. అది ప్రవహించి వస్తున్నప్పుడు ఈ నాడీ మండలం అంతా తడిసినప్పుడు మన శరీరం అంతా వ్యాపించిన చైతన్యం ఆనందానుభూతికి లోనవుతుంది. ఆ దివ్యమైనటువంటి ఆ శరీరం అంతా వ్యాపించిన రుద్ర చైతన్యమే గంగాధరుడి యొక్క స్వరూపం. అందుకు మనలోనే గంగాధరుడిని మనం దర్శించగలం యోగ విద్యలో. ఇది దానిలో ఉన్న యోగ సంకేతం. ఎన్నెన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి. అందుకే ఈ భారతీయమైన విషయాలన్నీ ఇన్ని రహస్యములతో ఉంటాయి. మహానుభావుడైన మహిమ్న స్తుతికర్త ఇంత రహస్యాన్ని చెప్తున్నాడు. అందుకు వీటిని పరిశీలించవలసిన విధానాలు ఇవి. ఇలా పరిశీలించాలని మనకు పాశ్చాత్యులే చూపించారు. మన నటరాజతత్వాన్ని ప్రతి అణువులో కదిలే చైతన్యంగా చూపించేటువంటి మహానుభావులు ఉన్నారు. ఒక పాశ్చాత్యులు అంటారు, ఆశ్చర్యపోతాం మనం. ఒక మధ్యాహ్న వేళ నేను ఒక సముద్ర తీరం దగ్గర కూర్చున్నాను, అతను చెప్తున్న మాట ఇది. టావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకంలో డాక్టర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే అతను రచించిన మాటలు. ఒక మధ్యాహ్న కాలంలో ఒక సముద్ర తీరంలో నేను కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నా ఎదురుగా ఆ సముద్రపు అలలు కదలడం చూస్తూ ఉన్నాను. ఆ అల ఏదో కాకతాళీయంగా కదలడం లేదు, ఏదో దాని వెనక ఒక టైమింగ్ ఉంది. టైమింగ్ ఒక రిధం ఉంది, లయాత్మకంగా లేచి లయాత్మకంగా కదులుతుంది. ఈ కదలిక చూస్తూ ఉంటే ఇదే రకమైన కదలిక నా చుట్టూ ఆవరించిన వాయుమండలం

0: కూడా కనిపిస్తుంది. నేను ఒక విజ్ఞాన శాస్త్రవేత్తని, అతడు పెద్ద ఫిజిసిస్ట్, అతను అణుశాస్త్రవేత్త కూడా. ఆ అణుశాస్త్రవేత్తనే నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న ఇసుకలోనూ రాళ్లల్లో కూడా ఒక కదలిక ఉంది. అది వీటి వల్లే భౌతికంగా కనబడకపోయినా కదిలే కదలని ప్రతి వస్తువులో కూడా కదలిక ఉంటుంది. అందుకు వాటిలో కూడా ఒక లయాత్మకమైన రిధం ఉందని నాకు తెలుస్తుంది. అలాగే పైన ఎగురుతున్నటువంటి పక్షులు రెక్కలు అల్లార్చడంలో కూడా ఒక లయాత్మకమైన కదలిక ఉంది. ఇది చూస్తూ చూస్తూ చూస్తూ ఉంటే నా ఊపిరిలో కూడా ఒక లయాత్మకమైన కదలిక, నా శరీరంలో ప్రతి అణువులో లయాత్మకమైన కదలిక, ఇదంతా గమనించింది. ప్రపంచం అంతా కూడా ఒకే లయలో నడుస్తున్నట్టుగా నాకు అనిపించి నాలో ఉన్న లయ కూడా విశ్వంలో ఉన్న లయలో అంతర్భాగం అని తెలిసి, విశ్వమంతా ఒకే లయ, నాలో ఉన్న లయ కూడా దానిలోనే భాగమని గమనించాను. విశ్వ లయలో నేను ఒక భాగం అని తెలుసుకుని మమైకం చెంది నేనే నాలోనే లయ ఉందని అపరిమిత భావం నుంచి, పరిమిత భావం నుంచి అపరిమితమైన విశ్వ లయలో నేను లీనమైపోయాను. అప్పుడు నాకు తెలిసింది, ఐ హెర్డ్ ఇట్ సౌండ్, ఐ సా ది డాన్స్ ఆఫ్ శివ అన్నాడు. ఆ శబ్దం నేను విన్నాను, ఆ నాట్యాన్ని నేను చూశాను అంటాడు. అక్కడ హెరిడ్ అండ్ సా అనే దానికి ఆయన అపోస్ట్రఫీస్ పెడతాడు. ఆయన దీని అంతరార్థం ఏంటంటే దానికి ముందే రాస్తాడు, ఇప్పటి వరకు నేను విశ్వ చైతన్యాన్ని డయాగ్రామ్స్ లోని, తర్వాత టేబుల్స్ లోని, మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ లోనే చూశాను, ఇప్పుడు అనుభవంతో తెలుసుకున్నాను అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ వర్షిప్డ్ బై హిందూస్ అన్నసడి. ఇది ఆయన చెప్పినటువంటి విశేషం. అటు తర్వాత అనేక మంది మహానుభావులు, డాక్టర్ కెన్నెత్ ఫర్డ్ మొదలైన వాళ్ళు వచ్చి ఎనర్జీ డాన్స్ ఇన్ ఎవ్రీ సబాటమిక్ మ్యాటర్ అని కూడా చెప్పారు. ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే భారతీయుల దైవిక విశ్వాసాలు, ఉపాసనా రహస్యాల వెనక ఒక విజ్ఞాన శాస్త్రపు పునాదులు ఉన్నాయనేటువంటి విశేషం తెలియాలి. విశ్వమంతటిని ఒక్కటిగా దర్శించేటువంటి గొప్ప సంస్కృతి మనది. అందుకు దీనిలో పరమేశ్వరుని యొక్క ఆ దివ్య శరీరం ఉన్నది, అది పరిమితులకు లోబడినటువంటి అపరిమితమైన దివ్య శరీరము. ఆ మహానదీ ప్రవాహాన్ని జడలో పెట్టుకున్న ఓ స్వామి, జగత్తునే ద్వీపము వలె చేసినటువంటి ఆ జలధి వలయం నీ తలలో ఉన్న జడలోని ఆ గంగలో కొంత భాగమే అంటే నువ్వు ఎంతో నాకు అందుతావా అని చెప్తున్నాడు. అది విశేషం. జగద్వీపాకారం జలధి వలయం తేన కృతమిత్యనేయం ధృతమహిమ దివ్యం తవ వపుః. అందుకు పరమేశ్వరుడు అంటే ఎవరయ్యా అంటే, మనం ఈ విశ్వంలో చూస్తున్నటువంటి ఈ మహాశక్తులన్నీ ఆ అనంత శక్తులలో లవలేశములు మాత్రమే. ఇదొక్కటి తెలియాలి, ఎందుకంటే మనం చూసే విశ్వం ఎంత. అందుకే క్షేమేంద్రుడు అనే ఒక మహానుభావుడు స్తవచూడామణి అని శివుని పేరు ఒక గ్రంథం రచించాడు. ఇతను ఎవరంటే, ఇందాక మనం చెప్పుకున్న కాశ్మీర శైవ యోగులలో అభినవగుప్తుని యొక్క శిష్యుడు అతను. అతడు శివుడు గురించి చెప్తే ఒక చక్కటి మాట చెప్పాడు. ఆయన ఇందులో మహిమ్న స్తుతికి భాష్యం రచించాడు. అది విశేషం. క్షేమేంద్రుడు మహిమ్న స్థుతికి భాష్యప్రాయమైన గ్రంథాలని రచించినటువంటి వాడు. అంటే అనేక మందిని మహిమ్న స్థుతి కదిలించింది. పైగా మహిమ్న స్థుతికి ఇది ఈ పేరు అని ఎవరు నిర్దేశించారో కానీ, మహిమ్న స్థుతికి ఒక పేరు లేదు, ఎన్నో పేర్లు ఉన్నాయి. సిద్ధస్తోత్రం అని ఒక పేరు. మంత్రములో సిద్ధమంత్రాలు ఉంటాయి, ఉచ్చరించినంత మాత్రమైన సిద్ధినిచ్చే వాటికి సిద్ధమంత్రములు అని పేరు. అలాగే స్తోత్రం చదివినంత మాత్రమైన సిద్ధినిచ్చే స్తోత్రం కనుక దీనికి సిద్ధస్తోత్రం అని పేరు. అలాగే సారస్వత స్తోత్రం అని పేరు దీనికి. అంటే ఈ స్తోత్రాన్ని కానీ ఎవరు భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి సరస్వతి అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది. అంటే విద్యార్థులు చేసి చదివించడం చాలా మంచిది, అయితే మాకు నోళ్ళు తిరగవండి పిల్లలకి అని. నోరు సరిగ్గా తిరిగితే విద్య వచ్చినట్టే కదండి. అందుకు ముందు వాళ్ళ చేతి చదివితే నోరు బాగా తిరిగి, బాగా నాలుగు బాగా తిరిగితే చాలు. మనం ఇప్పుడు అనేక కుజ్జులు పెడుతున్నాం, అనేక పోటీలు, ఆఖరికి టీవీ వాళ్ళు వేసేటువంటి ఆ పనికి మాలిన చిందుల కోసం పోటీలు వాళ్ళు పెడితే, దానికోసం ఇక్కడేమో మనకి ట్రైనింగ్ ట్యూషన్స్ సెంటర్స్ కూడా వెలుస్తున్నాయి. దాని బదులు ఒక తీవ్రమైనటువంటి మన సంస్కృతంలో ఉండే పెద్ద పెద్ద దండకాలను వీళ్ళ చేత, చిన్నపిల్లల చేత చెప్పించడానికి మనం ప్రయత్నిస్తే, ఏదో పెదవులు కదిపి కదపనట్లుగా చెప్పేటువంటి ఆ పనికి మహిళ రైమ్స్ని చదివించే కన్నా ఇలాంటి స్తోత్రములు దండకములు, జై జై జనయిత్ర కళ్యాణ సంధాత్రి అనేటువంటి శ్రీనాథుడి దండకం గాని, జై జనని సుధా సముద్రాంత రుజన్మణిద్వీప సమరూఢ బిల్వాట వి మధ్య కల్ప ద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే అనేటువంటి కాళిదాస కృత శ్యామలా దండకం, ఇవి చిన్నపిల్లలు చదివించండి. వాళ్ళు చదువుతుంటే వినడానికి ఎంత అందంగా ఉంటుంది. ఇవి పోటీలు పెడితే వాళ్ళ నాలుకలు బాగుపడతాయి, వాళ్ళ బుద్ధులు బాగుపడతాయి, వాళ్ళ ప్రాణశక్తి బాగుపడుతుంది, లోకం బాగుపడుతుంది. అందుకు ఈ స్తోత్రములు ఇవన్నీ చదివించితే సిద్ధి ఏమిటయ్యా అంటే సారస్వత సిద్ధి, అది విశేషం. అంటే సరస్వతి సిద్ధి వస్తుందిట, అంటే పిల్లలకు కదండి సారస్వత సిద్ధి మాకు అక్కర్లేదు అనుకోవద్దు. సరస్వతి దేవి అనుగ్రహం బుద్ధున్న ప్రతివాడికి కావాలి, బుద్ధి బాగుండాలనుకునే ప్రతివాడికి కావాలి. అందుకే సరి అయిన వాక్కు, సరి అయిన బుద్ధి, సరి అయిన ఆలోచన, సరి అయిన జ్ఞానం. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా సరస్వతి అనుగ్రహించాలండి. విషయం చెప్పడానికి కాదు, విషయం అర్థం చేసుకోవడానికి కూడా సరస్వతి అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకపోతే ఇంక చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడు. అందుకే అర్థం చేసుకునే శక్తి కూడా అమ్మవారి స్వరూపం. అందుకు మహిమ్న స్థుతి సారస్వత సిద్ధ స్తోత్రం. ఎందుకంటే దానికి కూడా సంకేతాలు ఉన్నాయి మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే మంత్రశాస్త్రంలో, శ్రీ విద్యా మంత్రశాస్త్రంలో మాతృక వర్ణములు అని ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది. మాతృక న్యాసము అని, అదంతా శ్రీ విద్య అంతా దానిలోనే దాగి ఉంది. అంటే అక్షర శక్తులని ఉపాసించడం. ఎందుకంటే అక్షర శక్తుల వల్లే మంత్రాలు ఏర్పడ్డాయి కదా, ఆ అక్షర శక్తుల్ని మనం ఉపాసన చేస్తే మంత్రసిద్ధి వస్తుంది. అందుకే మాతృక వర్ణములు చాలా ప్రధానం. ఈ మాతృక వర్ణముల యొక్క రహస్యాన్ని అనేక శ్లోకాల్లో నిబద్ధం చేశారు మహానుభావుడైనటువంటి పుష్పదంతుడు. అందుకు ఆ రహస్యం తెలిసిన క్షేమేంద్రుడు దీనికి సారస్వత స్తోత్రం అని పేరు పెట్టాడు, అది విశేషం. అంతేకాకుండా మనం ఈ శ్లోకాల్లో చూస్తూ ఉంటే ఒక చోటు నుంచి అది కదిలి కదిలి క్రమంగా వ్యాపించడం అనేది కనిపిస్తుంది. ఆ గంగ వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి. అలాగే జగత్, ఈ శబ్దములన్నీ దేనికి సంకేతం అంటే మనకొక్కసారి శ్రీచక్రంలో చూపించినటువంటి ఆ బిందు స్థానమే, ఆ సహస్రార స్థానమైతే అక్కడి నుంచి తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి, అక్కడి నుంచి జగద్వీపాకారం వరకు మనం వెళుతూ ఉంటే ఈ త్రికోణములన్నిటి ఎందు విస్తరించిన శ్రీచక్రాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు ఒక శ్లోకంలో. శ్రీచక్రాన్ని ఆ వివరణ అంతా పెడితే టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువయ్యి తలనొప్పి వస్తుందని భయంతో నేను చెప్పట్లేదు, కానీ అది ఇందులో ఉందని తెలుసుకుంటే చాలు. అంతకు ముందు వర్ణించిన ఆ స్వామి యొక్క ప్రళయ స్తోత్రంలో కానీ, ప్రళయ నాట్యంలో కానీ, దీనిలో కానీ, రెండింటిలోనూ కూడా శ్రీచక్రపరమైన సంకేతాలు ఉన్నాయి, అది విశేషం. ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని శబ్దాలు వేశాడు ఆయన. ఇన్ని రహస్యాలు ఉన్నాయి కనుకనే ఒక్కొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఒక్కొక్క యంత్రాన్ని, ఒక్కొక్క మంత్రాన్ని ఉపాసించిన ఫలితం. అందుకే ఇదంత మహిమాన్విత స్తోత్రం గనకనే ఈ స్తోత్రమే మహిమ్న స్తోత్రం, అంటే మహిమ కలిగిన స్తోత్రం, అది విశేషం. శివ మహిమని వర్ణించే స్తోత్రమే కాదు, శివ మహిమనంతటి దాచుకున్న స్తోత్రం. అందుకు దీన్ని మనం అలవాటు చేసుకుని అభ్యాసం మీద చదివితే మన ప్రాణశక్తులు, బుద్ధిశక్తులు, వాక్శక్తులు, శరీర శక్తులు, అన్ని శక్తులు బాగుపడతాయి. అందుకు ఆ మహానుభావుడైన క్షేమేంద్రుడు దీని గురించి వ్యాఖ్యానించాడని చెప్పడం ఏంటంటే, ఒక్క 31 శ్లోకాల గ్రంథంపై ఎంతమంది వ్యాఖ్యాతలు, చివరికి పాశ్చాత్యులు కూడా చేశారంటే ఆ స్తోత్రం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకోవడానికి. ఆ మహానుభావుడు అంటాడు, ఇక్కడ ఈయన చూపించినటువంటి అపరిమితమైన శివస్వరూపం, మాటి మాటికి శివుని యొక్క అపరిమితత్వాన్ని చూపిస్తున్నాడు. నిన్నటి మనం చెప్పుకున్న ఘట్టంలో కూడా అది ఎటువంటి అపరిమితుడయ్యా అంటే, త్రైలోక్యేప్యత్రయోయో యావాన్ ఆనంద కశ్చ దీక్షతే సబిందుర్యస్య తం వందే దేవమానంద సాగరం. ఇది విశేషం. అంటే ముల్లోకాలలోనూ మనం ఏవి ఆనందములు అనుకుంటున్నామో, ఏవి ఆనందములుగా ప్రకాశిస్తూ ఉన్నాయో, ఈ ఆనందాలన్నింటినీ, ఏ ఆనందాలు, ముల్లోకాల్లో ఉన్న ఆనందాలన్నింటినీ ఒక్క దగ్గరికి తెచ్చి శివుడితో పోల్చితే ఈ ఆనందాలన్నీ బిందు అంతుంటుందట, పరమేశ్వరుడు సముద్రం అంతుంటాడట. అంటే ఆయన ఎవడయ్యా అంటే, సబిందుర్యస్య తం వందే దేవం ఆనంద సాగరం. ఈ త్రిలోకాలలో ఉన్నటువంటి ఆనందమంతా ఆయన ముందు బిందువంతే. అంటే ఆయన ఎవరు? ఆనంద సాగరం. అందుకు ఈ జగత్తు దేనికి పనికొచ్చిందయ్యా మనకి అంటే, పరమేశ్వరుడు ఎంత అపరిమితుడో తెలుసుకోవడానికి మనం చూస్తున్న పరిమిత జగత్తు పనికొచ్చింది, అది విశేషం. దీన్ని బట్టి దాన్ని ఊహించుకోవాల్సిందే, కానీ అది ఊహక అందదు. ఆ అపరిమితత్వాన్ని ఈ శ్లోకంలో కూడా అంతగా చెప్పి అటు తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందజేస్తున్నారు. ఈ శ్లోకం నిజానికి జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది. శివోపాసనలో, శివ లీలల్లో అత్యంత ప్రధానమైనటువంటి లీల ఇది. ఆ స్వరూపం త్రిపురాసుర సంహార స్వరూపం. త్రిపురాసుర సంహారమే జీవి యొక్క జీవన పరమార్థం. అందుకే మనకి శ్రీచక్రం ఉపాసన చేస్తాం. ఎందుకు? అది త్రిపుర, త్రిపురములుగా ఉన్నటువంటిది. అమ్మకి త్రిపుర అని పేరు, త్రిపుర సుందరి అని పేరు. ఆ అమ్మ యొక్క పతి అయిన ఈ అయ్య త్రిపురాసుర సంహారకుడు. త్రిపురాసురుడు సంహరిస్తే గాని త్రిపుర సుందరి మనకు గోచరించదు. ఎందుకంటే సౌందర్యాన్ని కప్పేసేదే రాక్షసత్వం, అవునా కదా? అందాన్ని కప్పేదే వికారం, వికారమే రాక్షసత్వం. అయితే ఏది అందం, ఏది విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమో అది అందం. ఆ చైతన్యాన్ని గ్రహించనివ్వని అహంకారం ఏదైతే ఉందో అదే అసురత్వం. ఈ అసురత్వం సంహరిస్తే గాని సుందరి దర్శనం కాదు. అదే సత్యం శివం సుందరం అయినటువంటి తత్వం దర్శించాలి అంటే ఆక్రమించిన అసురత్వం తొలగాలి. ఈ అసురత్వం దేన్ని ఆక్రమించింది? త్రిపురాలను ఆక్రమించింది. అందుకే త్రిపురాలలో ఆక్రమించిన అసురత్వం తొలగి త్రిపురాలలో నిండిన ఈశ్వర చైతన్యం దర్శనమిస్తే అదే త్రిపుర సుందరి సాక్షాత్కారం. అది లభించాలి అంటే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడి దయే మనకి శరణ్యం. అందుకు అటుపై దివ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క త్రిపురాసుర సంహార లీలని చూపిస్తున్నాడు. పురాణాల్లో చాలా అందంగా వర్ణించబడ్డటువంటిది త్రిపురాసుర సంహారం. ఇటు శివపురాణం కానివ్వండి, మత్స్య పురాణం కానివ్వండి, త్రిపురాసుర సంహారాన్ని చాలా అందంగా వర్ణించే ఈ త్రిపురాసుర సంహారాలు కూడా యంత్ర మంత్ర జ్యోతిష వేదాంత రహస్యాలు అన్నీ దాగి ఉన్నాయి. అందుకు ఒక్క త్రిపురాసుర సంహారాన్ని రకరకాల టైటిల్స్తో మనం వ్యాఖ్యానించి చూస్తే ముందు మనకు భౌతిక సామాజికమైన జ్ఞానం ఒకటి వస్తుంది, అటు తర్వాత తాత్విక జ్ఞానం, అటు తర్వాత మంత్ర జ్ఞానం, అటు తర్వాత యోగ జ్ఞానం. అందుకు ఒక్క త్రిపురాసుర సంహారం చాలు కొన్ని రోజులు మనం వ్యాఖ్యానించుకోవడానికి. అంత రహస్యం ఉన్నటువంటిది త్రిపురాసుర సంహార గాథ. అది చూపిస్తున్నారు. రథక్షోణి యంతా శతధృతి అగేంద్రో ధను రథో రథాంగే చంద్రార్కౌ రథచరణ పాణిశ్చర ఇతి దిధక్షోస్తే కోయం త్రిపుర తృణమాడంబర విధిర్ విధేయై క్రీడంత్యో నఖలు పరతంత్ర ప్రభుధియః. పరమేశ్వర, నువ్వు త్రిపురాసుర సంహారం కోసం బయలుదేరినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి భావన చేస్తున్నాను అంటున్నారు. ఇది మన మనస్సుకి త్రిపురాసుర సంహారకుని యొక్క దివ్య స్వరూపాన్ని ఇస్తున్నారు. ఆయన ఒక రథం మీద కూర్చుని ఉన్నాడు. ఆ రథానికి గుర్రాలున్నాయి, సారథి ఉన్నాడు, చేతిలో విల్లు ఉంది, విల్లుకి నారి ఉంది, నారికి బాణం ఉంది. ఆ ఉన్న స్వరూపంలో ఏది రథం, ఎవరు సారథి, ఏది ధనువు, ఏది రథచక్రాలు చెప్తున్నారు ఇక్కడ. రథ క్షోణి, క్షోణి అంటే భూమి, రథ క్షోణి అంటే భూమియే రథముగా ఉన్నది. ఎంత శతధృతి, శతధృతి అంటే బ్రహ్మదేవుడు అని. ఒకసారి ఆయనే అనంత రూపాలు ధరించి ప్రజాపతులుగా సృష్టి చేశాడని కథలు పురాణాల్లో ఉన్నాయి. అందుకే శతధృతి అంటే బ్రహ్మ అని అర్థం. ఆయన ఎంత, ఎంత అంటే నియమించువాడు, నియంత ఎంత అంటే నియమించువాడు అంటే సారథి అన్నమాట. రథక్షోణి భూమి రథమైతే సారథి బ్రహ్మదేవుడు. ఇక ధనుస్సు ఏదయ్యా అంటే అగేంద్రో ధనుహు అగ ఇంద్ర. అగ అంటే పర్వతం, పర్వతాల్లో రాజంటే మేరు పర్వతం, మేరు పర్వతమే ధనువుగా అయిన దానికి. ఇక రథాంగే చంద్రార్కౌ, ఆ రథములకు రెండు చక్రములు ఉన్నాయి. ఆ రెండు చక్రములు ఏమంటే చంద్ర అర్కౌ అంటే సూర్యుడు చంద్రుడు రథచక్రములుగా ఉన్నాయి. ఇక బాణం ఎవరయ్యా అంటే రథచరణ పాణిశ్చర. ఇందులో ఎన్ని రథ శబ్దాలు వాడుతున్నాడు చూడండి ఇక్కడ. రథక్షోణీయం తా శతధృతి రగేంద్రో ధను రథో రథాంగే చంద్రార్కౌ రథచరణ పాణి. ఇక్కడ రథచరణ పాణిశ్చర, రథచరణ పాణి అంటే రథచరణం అంటే రథాంగం, దాన్ని పాణి ఎందు కలవాడు అంటే రథాంగ పాణి రక్షోభ్య. రథాంగ పాణి అంటే విష్ణువు, రథచరణ పాణి అంటే విష్ణువు. ఆయనే శరహ, బాణముగా అయ్యాడు. అలా బయలుదేరేట్టి ఈయన ఇంత సరంజామా ఏర్పరచుకుని త్రిపురాసుని సంహరించడానికి బయలుదేరాడు. దిధక్షే దిధక్షోస్తే కోయం, ఇంత బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంటే త్రిపుర తృణం. త్రిపుర తృణం, త్రిపురాసురుణ్ణి కూడా గడ్డి గుంపుతో పోల్చాడు ఈయన. మొత్తం త్రిపురాసురులంతా కూడా శివుడి దృష్టిలో ఎలాంటి వాడు అంటే గడ్డి కుప్పలు లాంటి వాళ్ళు. అంత గడ్డి కుప్పలను తగలబెట్టడానికి ఇవన్నీ పట్టుకెళ్ళాలా? ప్రళయకాలంలో సమస్త భువనాలని తన ఒక్క పాలనేత్రంతో దగ్ధం చేసే పరమేశ్వరుడు కేవలం త్రిపురాసురులనే మూడు గడ్డి కుప్పలను తగలబెట్టడానికి ఇన్ని రెడీ చేసుకుని వెళ్ళాలా అంటే ఇవి సృష్టి విలాసం కోసం తన నుంచి ఆవిర్భవించిన లీలాస్వరూపాలు ఈ దేవతలందరూ. మరి ఆ దేవతలు తన నుంచి వచ్చిన వాళ్లతో తాను ఆడుకోవాలి కదా, అందుకోసం వాటన్నిటినీ తన పరికరాలుగా చేసుకుని వాటి ద్వారా చేసినట్టు కనిపించేదే గాని అవి ఆయనకి నిజానికి అవసరమే లేదు అని చెప్పడానికి చెప్తున్నాడు ఇవి. విధేయ క్రీడంచో నఖలు పరతంత్ర ప్రభుధియః ప్రభుధియః నువ్వు సకల జగత్తుకి ప్రభువి, అటువంటి నీ యొక్క బుద్ధి పరతంత్రమేనాడు కాదు. అంటే ఇతరుల సహాయం తీసుకుని వారిని సంహరించవలసిన స్థితిలో నువ్వు లేవు. మరి వీరందరి సహాయం ఎందుకు తీసుకున్నావయ్యా అంటే, ఈ దేవతలందరూ నా నుంచి వచ్చిన వారు గనక వీరికి లోకరక్షణనే పని పెట్టాను గనక లోకరక్షణ కోసం నేను బయలుదేరినప్పుడు ఆయన పని ఆయన చూసుకుంటాడులే, మన మానాన్ని మనం నిద్రపోదామని వాళ్ళు ఊరుకోకూడదు. వాళ్ళు వచ్చి వాళ్ళు వేయాల్సిన చేయదు వాళ్ళు వేయాలి, కానీ చెయ్యి వేసారు కదా అని వాళ్ళ వల్ల జరిగిందని వాళ్ళు అనుకోకూడదు. చాలా రహస్యం చూడండి, త్రిపురాసురులు వచ్చి లోకాన్ని క్షోభ పెట్టారు నిజమే, వాళ్ళు వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారు, ఏమని స్వామి రావయ్యా రక్షించు అని. సరే శివుడు వచ్చాడు, శివుడు బయలుదేరాడు కదా ఆయన చంపుకుంటాడులే మన మానాన్ని మనం వెళ్ళి నిద్రపోదామని అనుకోకూడదు. ఎందుకంటే మన కోసం స్వామి బయలుదేరాడు కనుక మనము మన వంతు సాయం చేయాలి అని వెళ్ళాలట. వెళ్ళి కలిస్తే అప్పుడు పనిచేస్తుంది అది. ఎందుకు లేకపోతే వీళ్ళకి ఆ విజయంలో అనుభవం భాగం ఉండదు. ఎందుకు? లోకరక్షణ కోసం వాళ్ళు సహకరించాలి, పరికరాలుగా మారాలి. అది చూపిస్తున్నాడు. ఈ రహస్యం తెలియంటే కొంచెం రామాయణం వైపు మనం వెళితే రామచంద్రమూర్తి రావణ సంహారానికి బయలుదేరినప్పుడు వానరులందరినీ కూడగట్టుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు వానరులందరూ కూడా మేము రాముడికి సహాయపడుతున్నామని అనుకుంటారు. అనుకోనిచ్చాడు ఆయన కూడా ఏమీ కాదనలే. మీరెందుకయ్యా నాకు మీ సహాయం నాకు కావాలా అనలేదు రామచంద్రమూర్తి. అనలేదు, ఎందుకంటే మర్యాద పురుషోత్తముడు ఆ మాట అనడు, అందుకు అనలేదు. కానీ రావణ్ణితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చిట్ట చివరికి రావణ్ణి మూల సైన్యమునకు మహాబలగం ఉంది, దానిని ఏ ఒక్కరూ కొట్టలేకపోతారు. చివరికి హనుమంతుడు సుగ్రీవుడు కూడా వాళ్ళని ఏమి చేయలేకపోతారు. అప్పుడు రామచంద్రమూర్తి తాను ఒక్కడు తన ధనస్సు నుంచి బాణపరంపరని వేసి తగలబెడతాడట మొత్తాన్ని. అప్పుడు వర్ణిస్తారు, త్రిపురాసుర సంహారం చేసిన శివుని వలె ఉన్నాడు రాముడు అని వర్ణిస్తారు ఇక్కడ. అలా సంహారం చేయగా అప్పుడు హనుమదాదులు అనుకుంటారట, ఈ మొత్తం మన చేత వారధి కట్టించడం, మనందరి సహాయం పొంది చేయడం ఇదంతా ఈయన యొక్క నటన, ఈయన ఒక్కడు చాలయ్యా మొత్తం రావణ్ణి చంపడానికి. కానీ మనం కూడా ఇందులో భాగం కల్పించుకోవాలి, ఎందుకంటే దేవతల కోసం ఆయన ఈ పనిచేశాడు గనక దేవతల మీద మనమందరం కూడా వానరులుగా ఉండి అందులో పాలు పంచుకోవాలి. అంతేగాని మన మానాన్ని మాత్రం నిద్రపోతూ కూర్చోకూడదు గనక వచ్చేమే కానీ నిజంగా మనమా రాముడికి విజయం ఇచ్చేవాళ్ళం అనుకున్నట్ట. అది కాదు ఇప్పుడు మనకి ఇక్కడ గుర్తు రావాలి. అలాగే త్రిపురాసుర సంహారం కోసం వెళ్ళినప్పుడు కూడా తను ఏ దేవతాశక్తుల్ని తన నుంచి చూపించాడో ఆ దేవతాశక్తుల్ని తాను వినియోగించి ఆ పని చేస్తున్నాడు. ఇది విశేషం, ఎందుకంటే ఆ దేవతాశక్తుల నుంచి ప్రసరించేది శివుని శక్తి, దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు స్వామి. కానీ నిజానికి త్రిపురాసుర సంహారం అనేటువంటిది చాలా భావించవలసిన గొప్ప విషయం. వాళ్ళు ముగ్గురు రాక్షసులు బహువిధ పురాణాల్లో బహు ప్రకారములుగా చెప్పబడ్డప్పటికీ కూడా చిన్న చిన్న భేదాలున్న ప్రధాన కథను మనం చెప్పుకుంటే, ముగ్గురు రాక్షసులు కూడా తారకాసురుని పుత్రులని, తారకాసురుడు సుబ్రహ్మణ్యుడి చేతి సంహరింపబడితే వాళ్ళ పుత్రులు ముగ్గురు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలైన ముగ్గురు ఉన్నారు. వారు బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మవరం వల్ల మయ చక్రవర్తి ద్వారా మూడు నగరాలు నిర్మించుకున్నట్టు వాళ్ళు, ఒకటి ఇనప నగరం, ఒకటి బంగార నగరం, ఒకటి వెండి నగరం. ఈ మూడింటిని నిర్మించుకుని ఆ మహానగరాలు చాలా ఫుల్లీ ఎక్విప్డ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి మహామహానగరాలవి. ఆ నగరాల్లో విహరిస్తూ గర్వంగా తిరుగుతూ ఆ నగరాల్లో చాలా ధర్మంగా ఉండేవారు మళ్ళీ, ఎందుకంటే ధర్మబలం లేకపోతే ఎవరైనా క్షీణించిపోతారు. అందుకే రాక్షసులు సైతం వాళ్ళ రాజ్యాలకు వాళ్ళు ధర్మంగానే చూసుకునేవారు. అందుకే ఇతర దేశాలను కబళించాలని ప్రయత్నించే అగ్రరాజ్యాలు కూడా వాళ్ళ రాజ్యాన్ని క్షేమంగా చూసుకుంటూ ఇతరుల మీద ఆక్రమిస్తాయి, కానీ తన స్వార్థం కోసం తన రాజ్యాన్నే తగలబెట్టడానికి సిద్ధపడే దౌర్భాగ్యం దౌర్జన్యం మనకి ఇప్పుడు ఇక్కడే కనిపిస్తుంది. అంటే రాక్షసులు కూడా లేవని మన బుద్ధులు, అదే ప్రారంభవశాత్తు. ఈవెన్ త్రిపురాసురుడికి హిరణ్యకశిపుడికి రావణాసురుడికి కూడా ఇలాంటి బుద్ధులు పుట్టలే. అందుకే పాపం రాక్షసులతో కూడా పోల్చి వాళ్ళని అవమానించలేని స్థితిలో ఉన్నాం మనం. సరే, అది విషయాంతరం కాదు. ప్రతి కథలోంచి ఈ సమాజానికి కావలసిన పాఠం నేర్చుకోవాలి. వారికి పురాణ కథలను పక్కన తోసేయడం వల్లే భారతదేశం తన సహజమైనటువంటి ఆత్మశక్తిని క్షీణింపజేసుకుంటుంది. సరే, మొత్తానికి ఈ విధంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు ఈ మూడు పట్టణాలతో విజృంభిస్తూ అక్కడ ధర్మంగానే ఉండేవారట. కావలసిన సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. సంపదలు ఇవన్నీ వచ్చే వరకు ప్రతివాడు ఒళ్ళు జాగ్రత్తగానే పెట్టుకుంటాడు, కానీ అవి వచ్చిన తర్వాత మదం వస్తుందన్నారు కదా. మదం రాగానే క్రమక్రమంగా వచ్చేది ఏమిటి అంటే ఈశ్వర అవజ్ఞ అనేది ఏర్పడుతుంది. అంటే భగవంతుడి పట్ల అవమాన దృష్టి ఏర్పడడం, క్రమక్రమంగా తంత తమదే అనుకోవడం, దీనివల్ల క్రమంగా అలసత్వం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది. బద్ధకం పెరగడం వల్ల మూడు ప్రవేశిస్తాయిట. అవి కలిపురుషుడు మూడు రూపాలతో వస్తాడు ప్రతి చోటకి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో ఆయన రావడానికి చాలా కష్టపడేవాడు, ఇప్పుడు ఆయన లేని చోటు వెతకడం కష్టం. అవేమిటంటే లోభము క్రోధము కలహము అని మూడు రూపములతో వస్తాడు. అప్పుడు వచ్చేటప్పటికి ప్రతి జీవికి లోభం, ఈ లోభం దేని వల్ల పుడతాయి, కామక్రోధాలే ప్రధాన శత్రువులు. ఈ కామక్రోధాల్లో కామం నుంచి పుట్టే వికారములు మోహము లోభము, క్రోధం నుంచి పుట్టే వికారాలు మదము మాత్సర్యము. వీటిని కలిపి ఆరు అన్నాం మనం, కామక్రోధ లోపమోహ మద మాత్సర్యములు. కానీ నిజానికి రెండు జంటల నుంచి పుట్టినవి మిగిలిన నాలుగు కూడా. అందుకు కామయేష క్రోధయేష రజో గుణ సమద్భవ అని చెప్పారు. అందుకు ఈ రెండింటి వల్ల వచ్చే వికారాలు ఇవన్నీ, ముందు ఒక లోభం ఏర్పడి క్రోధం ఏర్పడి కలహం, ఒకడంటే ఒకరికి పడదు, ఒకరినొకడు కొట్టుకోవడం, ఒకరినొకడు హింసించుకోవడం. అబ్బా ప్రజెంట్ సీన్ని ఎంత చెప్తున్నా. దశలో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయగా వాళ్ళు ఒక వరం కోరుకున్నారు. అదేమిటి అంటే ఎవరికైనా మృత్యువు తప్పదు నిజమే, కానీ మా నగరాలు మూడు ఒక్క లైన్లోకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఎక్కడా లేని రథనికి ఒక్క బాణంతో దెబ్బ కొడితే అప్పుడు మేము చావాలంతవరకు చావకూడదన్నారు. ఇది ఎప్పుడు ఇంత కాంబినేషన్ రావడం ఎప్పుడూ సాధ్యం కాదు కనుక ఎప్పుడు బతికిపోతామని ప్రతి రాక్షసుడు ఇదే తెలివితేటలు. వీటిని రాక్షస తెలివితేటలు అంటారు. ఇంకా చెప్పాలంటే చావు తప్పించుకునే చావు తెలివితేటలు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా తప్పదండి, ఇవన్నీ మనకు పాఠాలు. నువ్వు ఎంత నాలెడ్జ్ ఉపయోగించి మృత్యువుకు దూరం అవుదామని ప్రయత్నించినా మృత్యువు కబళించక తప్పదు. మృత్యువు అంటే ఏమిటో నేను తెలిసే వరకు ఈ మూడు పట్టణాలు శాశ్వతంగా ఉండిపోవాలి అనే తాపత్రయ పడడం అంత అజ్ఞానం మరొకటి లేదు. దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే అహంకారమే త్రిపురాసురుడు. కానీ మూడు పట్టణాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. మూడు పట్టణాల్లో ఉన్న ఈశ్వరత్వమే శాశ్వతం అది తెలుసుకోక మూడు పట్టణాలే శాశ్వతం అనుకుని దీనిలో అనుభవించే భోగాలే శాశ్వతం అనుకుని ఇది ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం. ఇప్పుడు అర్థమైందా త్రిపురాసురులు ఎక్కడున్నారో, ప్రతి వాడిలో భద్రంగా ఇప్పటికీ ఉన్నారన్న అర్థం. ప్రతి వారికి మూడు పట్టణాలు ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. వీటిలోనే మనం ఈ స్థూల సూక్ష్మ కారణాలతోనే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మరో మూడు పట్టణాలు నిర్మించుకుంటున్నాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 24.

0: పరస్యాః
1: తృకగ్ఞే సగ్ఞేషాయ అపవిమింత్రతిగ్మం విషత్రూన్ తాల్హి విమృధోనుదస్వ
0: వైశ్వానరో నా ఊతయ ఆప్రయాతు పరావతాః అగ్నిర్నః సుష్టుతీరుప పృష్టో దివి పృష్టో అగ్నిః పృథివ్యా.

అభిజ్వాదిగేదే ఉత్తమాజ్యేదే అనసామి ప్రక్షామతి అభిజ్వాదితి సమన్వాజ్యే.

శాస్త్రము భవతి శాస్త్రాని విభవతి శాస్త్రమే భవతి బాలస్తుత్యం పూర్వేదాముత్తమం భవతి ఐంద్రముత్తేదాం పృథ

పరం మధ్యదోవసత్తి భూతానామయే శ్రీర్జోతి అద్రా ప్రదే మృత్యర్జాయ.

ప్రయచ్చ ఆఛందః ప్రమాఛందః ప్రతిమాఛందో త్రీవీశ్చందః పంక్తిశ్చందః తుస్న్యాఛందో గాయత్రీఛందః త్రిస్తచ్ఛందో జగతీఛందో రక్తచ్ఛందో విరాచ్ఛందో ప్రాతీఛందః ప్రతివీఛందోంతరిక్షఛందోద్యౌఛందో నక్షత్రాణిఛందస్తమాఛందః కృషిఛందో వాక్ఛందో మనఃఛందో